0: మంచి గురువును సంపాదించుకోవడం, సద్గ్రంథ పఠనం, సౌశీల్యమైన హృదయంతో ఇతరులతో కలిసి జీవించడం, సదాలోచనలతో కాలాన్ని గడపడం వంటివి ఐశ్వర్యం కిందికి వస్తాయి. నిండైన ఆరోగ్యముతో, మంచి ఆలోచనలతో, మంచితనానికి మారుపేరుగా నిలవడం, ఏ రకమైన అప్పులు బాధలు లేకుండా నిశ్చింతగా ఉండగలగడము ఐశ్వర్యమే. మన అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోవడం, తల్లిదండ్రులను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవడం, సదా వారి శుభాశీస్సులను పొందడం అనేవి కూడా ఐశ్వర్యవంతుల సద్గుణాలు. ఆత్మీయత అనురాగాలతో సోదరీ సోదరులతో కలిసిమెలిసి ఉంటూ, భార్యాభర్తలుగా అన్యోన్యతను కనబరుస్తూ, సంతానాన్ని ఏ లోటు రాకుండా చూసుకుంటూ, వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, వారు ఉన్నత స్థానాలకు వెళ్లి గౌరవంగా బతికేలా చేయడం అనేది నిజమైన ఐశ్వర్యం. మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్లు, నిన్ను నీవుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుకొని నేనున్నానని నిండుగా పలికే తోడు ఉండడం ఐశ్వర్యం. స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా, స్వార్థరహితంగా మనల్ని ప్రేమించే మిత్రులు దొరకడం, 10 మంది చేత మనం గౌరవింపబడడం, 10 మందిలో మనం గౌరవంగా బతకగలగడం కూడా ఐశ్వర్యమే. అలాగే ఇచ్చుటలో ఉన్న హాయి వేరిచ్చటనూ లేదు అని ఆరుద్రగారు అన్నట్లు, ఇతరులకు సహాయ సహకారాలు అందజేసే గుణము మనకు ఉండడం కూడా ఐశ్వర్యమే. సమాజ హితాన్ని కోరుకుంటూ పరోపకారార్థమిదం శరీరం అనే విధంగా అన్నార్తులు, దీనులు, అనాథలకు తమకున్నంతలో సహాయం అందించడం గొప్ప ఐశ్వర్యం. శ్రీ కైవల్యపదం చేరుటకునై చింతించెదన్ అని భాగవత రచనను ప్రారంభించిన పోతనగారు ఆశించిన, ప్రబోధించిన ఐశ్వర్యం పరమోత్కృష్టమైంది. మానవ రూపం ధరించి వచ్చిన ఏ మహాత్ములకో తప్ప ఇది అందరికీ సాధ్యము కాదు. ఐహిక భోగభాగ్యాలు, అధికార దర్పాలు, అందచందాలు, శారీరక దారుఢ్యతలు, విద్యా వైశుద్ధ్యాలు ఒకటేమిటి, ఎన్నో ఎన్నెన్నో ఐశ్వర్యాలుగా భ్రమింపజేసి మనిషిని ఆత్మజ్ఞాన సాధన దిశగా చేరనీయకుండా లాక్కొని వెళ్తుంటాయి. ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యం అని పెద్దల వాక్యం. ఈ లోకములో లభించే ప్రతిదీ భగవంతుని వరప్రసాదమే అనే భావనతో జీవించే వారికన్నా ఐశ్వర్యవంతుడు వేరొకరు ఎవరూ ఉండరు. మనిషికి ఉన్నటువంటి 3 సద్గుణాల్లో మొదటిది సత్యమే పలుకుతూ నిజాయితీగా ఉండడం, 2వది ఓరిమి వహించి ఇతరులతో అన్యోన్యంగా ఉండడం, ఇక 3వది ధర్మపథములో ఉపాధిని సముపార్జించడం. ఈ 3 ఉత్తమ గుణాలిచ్చే ఫలితాలు ఇహపరలోకాల్లో మనుషులని ఐశ్వర్యవంతులను చేస్తాయి.
1: ఐశ్వర్యం శ్రీ వేదార్థం మధుసూదన శర్మ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహస్వామి వారి సుప్రభాతం వింటారు.

తవ సుప్రభాతం గాఢంధకార పటలం గగనం జగతి మోహాంధకార ఇవ సన్మనుజం సమస్తం రాగో విరాగ ఇవ

బలి తుండని పెంకరళము మృంగెదను రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడు నెదను రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడు నెదను రామానుజ భాష్యము నిజమను సరస్వతి

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో కుసుమ నూనెతో గుండె పదిలం ఇంకా కుసుమ విత్తనోత్పత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశంపై సూచనలు.
2: కుసుమ నూనెతో గుండె పదిలం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు కుసుమ నూనెను వాడి ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మన గుండెను భద్రంగా ఉంచుకోవచ్చు అన్న వివరాలు మన రైతు సోదరులకు, మన శ్రోతలకు అందజేస్తున్నారు. అందుకే ఈ కుసుమ పంటను సాగు చేసి రైతులందరూ మన అందరి ఆరోగ్యం కాపాడగలరని ఆశిస్తూ ఈ వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. కుసుమలు విలువైన నూనె గింజల పంట. సాధారణంగా దీనిని చమురు ఉత్పత్తి కొరకు పండిస్తారు. కుసుమ నూనె ఇతర నూనెల కంటే అధిక మొత్తంలో ఓలిక్, లినోలిక్ ఆమ్లాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో ఖరీదైన ఆలివ్ నూనె కంటే కుసుమ నూనెలో ఎక్కువ విటమిన్ ఈ లభిస్తుంది. ఇందువల్ల ఆలివ్, ఇతర ఫంక్షనల్ నూనెలను కొనుగోలు చేయలేని వారు అంతే పోషక విలువలున్న కుసుమ నూనెను కొనుగోలు చేయవచ్చు. ఈ నూనె అసంతృప్త కొవ్వులు, రుచి, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా ఉండే ప్రత్యేక లక్షణాలు

తెలంగాణను కలిగి వినియోగదారుల ఎంపికకు అనుకూలంగా ఉంటుంది. కుసుమ నూనె రంగు రుచిలో ప్రొద్దుతిరుగుడు పువ్వు నూనెను పోలి ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కుసుమ నూనెను వేడి చేసినా కూడా ఇందులో అధికంగా లభించే ఓలిక అమ్లాలు స్థిరంగా ఉన్నాయి అని అధ్యయనాల్లో తేలింది. ఈ నూనె తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల చల్లగా ఉండే ఆహార ఉత్పత్తుల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఫ్యాటీ ఆమ్లాలు మన ఆహారంలో లేకపోతే మన శరీరంలో కొన్ని జీవక్రియలు సక్రమంగా జరగవు. ఈ అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలో కూడా తయారు కావు, కాబట్టి మన ఆహారం ద్వారా వీటిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన శరీరానికి అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు ఒక్క రోజులో 15 నుండి 25 గ్రాముల అవసరం పడుతుంది. కుసుమ నూనెలో అధిక మొత్తంలో అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. సహజంగా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు శరీరానికి అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. దీని కారణంగా ఉత్తర అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో అధిక మొత్తంలో కుసుమ నూనెను వంటల్లో ఉపయోగిస్తున్నారు. కుసుమ నూనెలో లినోలిక్ అనే అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు దాదాపు 70% ఉంటుంది. ఇందువల్ల దీనిని నూనెలలో శ్రేష్టమైన నూనెగా పరిగణిస్తారు. ఇక ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయని ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. కుసుమ నూనె చర్మ ఆరోగ్యాన్ని పెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరుగుదలకు వినియోగించవచ్చు. అథైరోస్క్లెరోసిస్, రోసిన్, హైపర్ లిపిడిమియా, గుండె సమస్యల నివారణకు కుసుమ నూనెను ఉపయోగిస్తున్నారు. కుసుమ గింజల యొక్క లిగ్నానిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఈస్ట్రోజన్తో సమానమైన ప్రభావాలను కలిగి ఉండడం వలన వీటిని ఫైటో ఈస్ట్రోజన్స్గా పేర్కొంటారు. ఈ ఫైటో ఈస్ట్రోజన్ యాంటీఆక్సిడెంట్, యాంటీ కార్సినోజిక్ లక్షణాలను కలిగి ఉండి ముఖ్యంగా స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయి. స్త్రీలలో ఋతు సంబంధ బాధలు లేకుండా నివారించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. కుసుమలో అలర్జీ కారకాలు లేని కారణంగా కుసుమ ఉత్పత్తులను సౌందర్య సాధనాలలో వినియోగిస్తున్నారు. కుసుమ నూనె ఒక శక్తివంతమైన హైడ్రేటర్. ఇది చర్మం యొక్క తేమను పదిలంగా ఉంచుతుంది. ఈ నూనెలో ఉండే పోషకాలు చర్మ సమస్యలను తొలగిస్తూ చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి దీనిని పసిపిల్లలకు మర్దన చేయడంలో ఉపయోగిస్తుంటారు. అయితే కుసుమ గింజల నుండి నూనెను గానుగ పద్ధతిలో సేకరించడం వలన వీలైనన్ని ఎక్కువ పోషకాలు పొందగలుగుతాం. కుసుమ నూనెలో అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటం వల్ల దీనిని వేడికి, వెలుతురు, గాలికి ఉంచినప్పుడు త్వరగా పాడవుతుంది. ఇందువల్ల కుసుమ నూనెను తప్పనిసరిగా చల్లని ప్రదేశాల్లోనే భద్రపరచాలి. ఈ విధంగా కుసుమ నూనెతో గుండెను పదిలంగా ఉంచుకోవాలని మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు తెలియజేస్తున్నారు. కానా రైతు సోదరులందరూ ఈ పంటను పండించి మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలని ఆశిస్తూ, అలాగే మన ప్రజలు, మన ప్రతి పౌరుడు ఈ కుసుమ నూనెను చక్కగా వాడి వారి యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోగలరని ఆశిద్దాం. వరి విత్తనోత్పత్తిలో జాగ్రత్తలు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి ప్రముఖ రాష్ట్రంగా పేరు పొందింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ ఇతర జిల్లాలు వరి విత్తనోత్పత్తికి అనువైన జిల్లాలుగా ప్రాముఖ్యత పొందినవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించింది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వరి విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎస్ఎస్టీ, టీఎస్, ఎస్డిసి ఇంకా వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కొనుగోలు ఒప్పందం ఉన్న రైతులు, ప్రైవేటు రంగ సంస్థలలో విత్తన కొనుగోలు ఒప్పందం ఉన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీలు, ఎన్జిఓలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు, మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు, బహుళజాతి కంపెనీలతో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిని కొనుగోలు ఒప్పందం ఉన్న రైతులు, ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి సంఘాల ద్వారా, ఈ సంస్థల ద్వారా విత్తనాన్ని సేకరించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా విత్తనాన్ని సరఫరా చేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో చిరుపట్ట నుండి గింజ కట్టే దశలో ఉంది. ఈ సమయంలో బెరుకుల ఏరివేత ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. బెరుకులు ముఖ్యంగా 3 దశలలో ఏరివేస్తారు. దుబ్బు చేసే సమయంలో పైరు ఎత్తు, ఆకు, రంగు, వెడల్పు, పొడవు ఇతర లక్షణాల ఆధారంగా బెరుకులు ఏరి వేయాలి. పూత దశలో ముందుగా పూతకు వచ్చేవి లేదా ఆలస్యంగా పూతకు వచ్చేవి, పోటాకు అమెరికాలో వ్యత్యాసాలున్న మొక్కలు పూర్తిగా తీసేయాలి. గింజ కట్టే దశలో అయితే వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను తీసివేయాలి.
ఈ బెరుకులను గొలుసు మాత్రమే కాకుండా క్రింద మొదల నుండి తీసివేసినతో

0: మొక్క మరలు పెరగకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. కోత మరియు కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో వరి విత్తన క్షేత్రాలను యంత్రాలతో ఉపయోగించి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేరువేరు రకాల మిశ్రమం కలిసి నాణ్యత లోపించే అవకాశం ఉంది. కావున ఒక రకాన్ని ఇంకో రకాన్ని కోసినప్పుడు యంత్రాన్ని ఎలాంటి మిశ్రమాలు లేకుండా శుభ్రపరచాలి. విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం 12% చేరే వరకు బాగా ఎండబెట్టాలి. విత్తన నిల్వకు బాగా శుభ్రం చేసిన గోనె సంచులు, కొత్త సంచులను మాత్రమే ఉపయోగించాలి. వాణిజ్య ఉత్పత్తిలో ధృవీకరణ, విత్తన నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలి. జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత 98%, జడ పదార్థం 2% మించకుండా, కనీసం మొలక శాతం 80%, తేమ 12% మించకుండా ఉండాలి. ఇక విత్తన నిల్వలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనాన్ని సరైన ఉష్ణోగ్రత, వెలుతురు ఉండే ప్రాంతంలో నిల్వ చేయాలి. నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: కుసుమ నూనెతో గుండె పదిలం, ఇంకా విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సోదరులకు సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనమునాము వందనంలో వాగ్దేవి గారు ఆలపించిన ఒక మధురమైన గీతాన్ని వినబోతున్నాము.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను యార్జీ స్వాతి శరత్. మరి ఉదయించే సూర్యుడు కొత్త ఆశలను తీసుకుని వస్తాడు. తెల్లవారే ప్రతి ఉదయం మన ఆరోగ్యాన్ని, మన ఆలోచనలను కొత్తగా ప్రారంభించుకునేందుకు మనకు అవకాశం ఇస్తుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన శరీరానికి, మనస్సుకి కొద్దిసేపు సమయం కేటాయించడం చాలా చాలా చాలా అవసరం అన్నమాట. మరి చిన్న చిన్న ఫిట్నెస్ హ్యాబిట్స్ని మనం రోజంతా ఎనర్జెటిక్గా ఉంచుతాయన్నమాట. చిన్న చిన్న ఫిట్నెస్ హ్యాబిట్స్ కనుక మనం అలవాటు చేసుకున్నట్లయితే, మరి ఈ అందమైన ఉదయంలో ఆరోగ్యం, ఆనందం, ఫిట్నెస్ గురించి కొన్ని విషయాలైతే నేను మీతో షేర్ చేస్తాను. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్.
1: అంజలి అంజలి అంజలి చిల్లికే నవ్వుల పూల చబిల్లి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పిన మాట. మరి ఈ రోజుల్లో ఈ మాట ఇంకా నిజమవుతుందన్నమాట. ఎందుకు అనంటే, మనం ఉండే బిజీ లైఫ్లో, వర్క్ ప్రెజర్లో, మొబైల్ వరల్డ్ మధ్య మన శరీరానికే కాదు మనస్సుకు కూడా విశ్రాంతి అవసరం అని తెలుస్తోంది. మరి ఫిట్నెస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది కేవలం స్లిమ్గా కనిపించడానికి చేసే ఒక పని అన్నట్టు ఉంటుందన్నమాట. అలా కాదు, ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా జీవించడము, చిన్న చిన్న మంచి అలవాట్లు మన జీవితాన్ని చాలా చాలా చేంజెస్ని తీసుకొని వస్తాయన్నమాట. సో అలాంటి చిన్న చిన్న అలవాట్లను మనం మన డైలీ లైఫ్లో అలవాటు చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యంగా మారుతుంది. ఏమంటారు? చిన్న కమర్షియల్ స్పాట్ అయితే విన్నాము, స్పాట్ తర్వాత సాంగ్ విన్నాం, తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఈ మధ్య కాలంలో చాలామందికి ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెడుతున్నారు, కానీ జిమ్ వాకింగ్ డైటింగ్ ఇవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ మనకు కావలసింది ఇంకొకటి ఉంది. మన మనస్సు ప్రశాంతంగా లేకపోతే శరీరం అనేది ఫిట్గా ఉన్నా కూడా పూర్తి ఆరోగ్యం అనేది ఉండదు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం దేనిపైన పరిగెడుతుంది అనంటే మెంటల్ ఫిట్నెస్. మరి ఈ మెంటల్ ఫిట్నెస్ గురించి

0: గురించి మనం కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. మెంటల్ ఫిట్నెస్ అంటేనే అర్థమైపోతుంది. మెంటల్ అంటే మన బ్రెయిన్ అన్నమాట. మన ఆలోచనలని నియంత్రించుకోవడము ఇది మనకు యూజ్ అవుతుంది. ఏదైనా ప్రెజర్ వచ్చినప్పుడు, ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మరి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక పాజిటివ్ మైండ్ సెట్ని మెయింటైన్ చేయడం ఉంటుంది చూడు, అది ఎంత పెద్ద టాస్క్ అంటే, మనకు వచ్చే థాట్స్ ఉంటాయి కదా నెగిటివ్ థాట్స్ని, వాటన్నింటినీ పక్కనకి తోసేసి పాజిటివ్గా ఆలోచించడం అనేది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అట. మరి మీకు ఎలా ఉంటుందో నాకు వాట్సాప్ చేయొచ్చు. అంటే మీరు పాజిటివ్ థింకింగ్ని ఎలా అడాప్ట్ చేసుకుంటారు, ఎలా ఆలోచిస్తారు. మరి మీరు నాకు వాట్సాప్ చేయాలి అనుకుంటే నా ఫోన్ నంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి మన బ్రెయిన్ కూడా ఒక మజిల్ లాంటిదే, దాన్ని కూడా మనం ట్రైన్ చేసుకోవచ్చు. మనం ఎలా చెబితే అలా వింటుందన్నమాట మన బ్రెయిన్. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి, ఏమంటారు? ఎస్. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ మెంటల్ ఫిట్నెస్ గురించి. అంతకంటే ముందుగా మనకు వాట్సాప్ మెసేజెస్ అయితే వచ్చాయి. యాజ్ యూజువల్గా మనకు గౌతమి గారు, పావని గారు మెసేజ్ చేశారు, అండ్ నవత గారు కూడా మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ స్వాతి అని. వాళ్ళ పాప శ్లోక బర్త్డే అంట ఇవాళ, విషెస్ చెప్పమంది. ఎస్, శ్లోకకి ఎఫ్ఎం రెయిన్బో తరపు నుంచి హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే శ్లోక. ఎస్, మరి వింటూనే ఉండండి ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. స్టూడియో క్లాక్ల సమయం 7:19 దాటి 20 సెకండ్లు అవుతుంది. నేను మీ ఆర్జీ స్వాతి శరత్.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: FM Rainbow 101.9.
4: Rai. Enali.
5: Letter.
4: ఎవరికి?
5: నీకు.
4: నాకా?
5: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
4: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
5: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
4: ఐ లైక్ ఇట్. చెప్పు.
5: నా ప్రియా, ప్రేమతో నీకు,
4: నీకు
5: నే
4: రాసే,
5: నేను రాసే
4: ఉత్తరం.
5: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
6: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
5: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
6: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
5: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
6: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
5: అదే
6: తొలి కలల కవితలే మాట మాటలో.
5: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను వ్యాజీ స్వాతి శరత్. మరి ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ కారణంగా మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా చాలా చాలా చాలా తగ్గిపోతుంది. మరి ఎందుకు తగ్గుతుంది, దానికి కారణాలు ఏంటి అని అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, లోన్లీనెస్, ఇక స్లీప్ ప్రాబ్లమ్స్, వీటన్నింటి వల్ల మనకు మెంటల్ ఫిట్నెస్ అనేది బాగా పెరిగిపోతుందన్నమాట. సో ఇది మెంటల్ ఫిట్నెస్ పెరగడానికి ముఖ్య కారణాలు ఇంకా వేరేవి కూడా ఉన్నాయన్నమాట. వీటన్నింటి కారణం చాలామందికి అంటే స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, బట్ దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మొబైల్, సోషల్ మీడియా అడిక్షన్ అవ్వడము, వర్క్ ప్రెజర్, అంతేకాకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ల్యాక్ ఆఫ్ రెస్ట్, ముఖ్యంగా రెస్ట్ అనేది లేకుండా ఏదో ఒకటి పని చేస్తూనే ఉండడము, ఓవర్ థింకింగ్ వేరు, నెగిటివ్ థింకింగ్ వేరు. నెగిటివ్ థింకింగ్ రోజంతా ఫోన్ చూసి

చూస్తూ ఉండడం వల్ల మన బ్రెయిన్కి రెస్ట్ అనేది దొరకదు అనమాట. అంటే నేను రిలాక్స్ అయ్యి ఫోనే చూస్తున్నాను కదా అని డౌట్ రావచ్చు, బట్ తెలియకుండానే అలసిపోతూ ఉంటారు. సో వీటన్నింటినీ మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చేయాలి, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత చిన్న కమర్షియల్ స్పాట్ కూడా వచ్చేస్తుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: FM Rainbow 101.9, musically yours.
1: Yes, మీరు ట్యూన్ చేశారు ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి స్టూడియో క్లాక్ల సమయం 7:46 దాటి 30 సెకండ్లు అవుతుంది. అందరూ ఫిట్నెస్తో ఫైట్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఫిట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం మాట్లాడుకుంటున్నాము అంటే మెంటల్ ఫిట్నెస్ గురించి. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల చాలా చాలా చాలా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే రోజంతా ఫోన్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ బ్రెయిన్లో ఏమైపోతుంది అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇతరుల లైఫ్ స్టైల్స్తో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. అలా చేస్తే అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను ఇంత హ్యాపీగా లేను, వాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేయడం లేదు అని రకరకాల ఇంకా చెప్పలేనని ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా వీళ్ళకి ఇన్ని లైక్స్ ఉన్నాయి, వీళ్ళకి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు, ఈ రకంగా కూడా ఆలోచించే వాళ్ళు చాలా చాలా ఉంటారు. సో సోషల్ మీడియాలో కనిపించేది అంతా నిజమైన జీవితం కాదు అని గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకు అంటే అది మనపైన ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నిద్ర అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. నిద్ర కనుక సరిగ్గా లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది చూడు, అసలు ఆ ఎఫెక్ట్ అంతా మామూలుగా ఉండదు. అసలు యాంగర్,

కంట్రోల్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఇరిటేషన్ పెరుగుతుంది, ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. తెలియకుండానే ఏవేవో ఫీలింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. రాత్రి లేట్ నైట్ వరకు మొబైల్ చూడడము, లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్తో తిరగడము, ఇలా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన మెంటల్ ఫిట్నెస్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ ఓవర్కమ్ చేయాలి అని అంటే కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాలన్నమాట. అదేంటో చెప్పేస్తాను, కానీ సూపర్ ట్రాక్ అయితే విన్న తర్వాతనే.

ఎస్, మరి మెంటల్ ఫిట్నెస్ కోసం ఏం చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి అని అంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు బట్ ట్రై చేయమన్నమాట. మరి నేను ఒక్కసారి అయితే చెప్పేస్తాను. మెడిటేషన్ బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయన్నమాట. రోజుకి ఒక 10 నుంచి 15 నిమిషాలు, వీలైతే 20-25 మినిట్స్, అంటే మన వీలును బట్టి మెడిటేషన్ చేసినట్లయితే కనుక స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మైండ్ని కామ్ చేస్తుంది, కాస్త ఫోకస్ అనేది పెంచుతుంది, ఇంకా బీపీ కంట్రోల్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ డీప్ బ్రీతింగ్ తీసుకొని వదులుతాం కదా, అలాంటి బ్రీతింగ్ టెక్నిక్స్ చేసినట్లయితే మన బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది చాలా బాగా అందుతుందట. మరి ఒక సింపుల్ టిప్ ఏంటంటే 4 సెకండ్స్ ఇన్హేల్, 4 సెకండ్స్ ఎగ్జిల్, ఇలా చేసినట్లయితే మన నర్వస్, అంటే నర్వస్నెస్ అనేది ఉంటుంది కదా, అది తగ్గించడంలో ఈ టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుందట. ఇక మార్నింగ్ వాక్ లేదా నేచర్ వాక్, నేను లాస్ట్ షోలో చెప్పాను కదా వాకింగ్ టైప్స్ ఎన్ని ఉన్నాయనేసి, సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు నేచర్లో వాక్ చేయడం, సైలెంట్ వాక్ అని ఉంటుంది కదా, ఆ సైలెంట్ వాక్ కనుక చేసినట్లయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, గ్రీనరీ దగ్గర టైం స్పెండ్ చేయడం వల్ల మనకు మెంటల్ రిఫ్రెష్మెంట్ అనేది వస్తుంది. ఇక మ్యూజిక్ థెరపీ కూడా, లైక్ మన రెయిన్బో విన్నా కూడా మీరు రిలాక్స్ అయిపోతారు ఆటోమేటిక్గా. మరి మంచి మ్యూజిక్ విన్నప్పుడు స్ట్రెస్ అనేది తగ్గుతుంది, లోన్లీనెస్ తగ్గుతుంది, ఇంకా మన మూడ్ కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే మనకు నచ్చిన సాంగ్ విన్నప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ అయితే చాలా చాలా వస్తుంది అన్నమాట. అందుకే ఇప్పుడు చాలామంది సాడ్గా ఉన్నప్పుడు ఏదైనా సాంగ్స్ వింటూ ఉంటారు. అండ్ మన స్ట్రెస్ బస్టర్ ఏంటి అని అంటే కనుక చాలామంది రేడియో అని చెప్పేస్తూ ఉంటారు, సాంగ్స్ అని చెప్తూ ఉంటారు కదా. ఇలా మరి ఇంకా ఏంటి అని అంటే మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడం కూడా ఒకటి స్ట్రెస్ రిలీఫ్ అని అనమాట. ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫ్యామిలీతో సపోర్టింగ్గా ఉండడం, ఎమోషనల్ బాండింగ్ ఉండడం, ఇలాంటివన్నీ చేసినట్లయితే మన మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అసలు అప్పటి మెంటల్ హెల్త్ గురించి, ఇప్పటి మెంటల్ హెల్త్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే నథింగ్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న మనకు అన్నింటిలో కనుక కంపేర్ చేసినట్లయితే మనకు కామన్ ఇష్యూ వచ్చేసి స్ట్రెస్ అనే చెప్పాలి. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటే జీవితం అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి రోజు కొద్దిసేపు మన కోసం మనం కేటాయించుకున్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఏమంటారు? ఎస్, మరి కూలీ నెంబర్ 1 మూవీ నుంచి కొత్త కొత్తగా ఉన్నది సాంగ్ అయితే వచ్చేస్తుంది. సాంగ్ తర్వాత 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ నేనైతే మీతో మాట్లాడతాను. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి శరత్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఈరోజు నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనుండగా, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలుంటాయి. 2030 నాటికి తెలంగాణలో 6,000 ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. 2035 నాటికి రాష్ట్రంలో 12,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన సమావేశం దాదాపు 6 గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఈసీఐ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్లో జరుపుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్దతిలోనే జరపాలని నిర్ణయించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తదుపరి డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికార నివాసంలో భేటీ అయింది. ఈ కమిటీలో ప్రధానమంత్రితో పాటు సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు వైభవంగా

నిర్వహించారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు ఆలయ వర్గాలు అంచనా వేశాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఎస్ మరి జీన్స్ మూవీ నుంచి ఉన్ని కృష్ణన్ గారు అండ్ సుజాత గారు పాడిన సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. స్టూడియో క్లాక్ల సమయం 8:11 దాటి 50 సెకండ్లు అవుతోంది. మరి ఇప్పుడు ఏం మాట్లాడుకుందాము అని అంటే, మనుషుల జీవితంలో మనకు ఎన్నో రిలేషన్షిప్స్, ఎన్నో బంధాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం మనతో కొంత దూరం నడుస్తాయి, మరికొన్ని జీవితాంతం మనసులో నిలిచిపోతాయి. అంటే కొంత సమయం వాళ్ళతో స్పెండ్ చేసినా సరే, కొంత సమయం వాళ్ళతో ట్రావెల్ చేసినా సరే, అది లైఫ్ లాంగ్ మనలో నిలిచిపోతుందన్నమాట. ఒకప్పుడు రిలేషన్షిప్స్ అంటే పేషెన్స్, నమ్మకము, త్యాగాలు చేయడము, వాటన్నింటికి సింబల్గా ఉండేది. బట్ ఇప్పుడు మన రిలేషన్షిప్లో లవ్ కన్నా టైం తక్కువ, ఎమోషన్స్ తక్కువ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉన్నాయి.

0: మరి కాలం మారుతోంది, కానీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే బంధాల విలువలు మాత్రం ఎప్పటికీ మారుతూనే ఉన్నాయి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. కాబట్టి ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్స్లో మనకు అంటే మిస్ అవుతున్నది ఏంటి, ఎలా ఉండాలి అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ట్రాక్ అంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సాంగ్ విందాం, సాంగ్ తర్వాత మళ్ళీ నేనైతే మాట్లాడతాను. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: మనం మాట్లాడుకుంటున్నాము రిలేషన్షిప్స్ గురించి. మరి ఒకప్పుడు రిలేషన్షిప్స్ అంటే ఫ్యామిలీతో చాలా చాలా సపోర్టివ్గా ఒక స్పెషల్ రోల్స్ అనేవి ఉండేవన్నమాట. లెటర్స్, వెయిటింగ్, ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్స్ వల్ల ఆ ఎమోషన్స్కి డెప్ గా ఉండేదన్నమాట. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా వెంటనే వాటిని బ్రేకప్ చేసుకునేవారు. మనసు కలవాలి అన్న ఆలోచన అప్పట్లో ఎక్కువగా ఉండేది, పర్ఫెక్ట్ పర్సన్ కావాలి అన్నది తక్కువ అన్నమాట. అంతేకాకుండా అప్పటి ప్రేమల్లో పేషెన్స్ అనేది ఎక్కువ, బట్ ఇప్పుడు స్పీడ్ అనేది ఎక్కువ. చాలా చాలా అన్ని ఫాస్ట్గా జరిగిపోవాలి అని అనుకుంటాము. ఇక ఇప్పుడు టెక్నాలజీ వల్ల మనము పీపుల్స్ అంటే ప్రజలందరికీ దూరం అయిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్లీ చాలాసార్లు మనం దూరం అయిపోతూ ఉంటాము. అంటే ఇన్స్టాంట్గా రిప్లైస్ ఇచ్చేయడం, అంటే ఆలోచించకుండా ఏదైనా వాళ్ళు క్వశ్చన్ అడిగితే దానికి హర్టింగ్గా ఇస్తున్నామా లేకపోతే పాజిటివ్గా ఇస్తున్నామా అని ఏమీ ఆలోచించకుండా వెంటనే రిప్లై ఇచ్చేయడము. ఇక సోషల్ మీడియా కంపారిజన్స్ ఇందాక చెప్పాను కదా, అంతేకాకుండా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయకుండా ఉండడము, అంటే బిజీ లైఫ్ షెడ్యూల్స్ వల్లనే అనమాట. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండడం అన్నమాట. లవ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ రిలేషన్షిప్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు అనమాట. అవేంటో చెప్పేస్తాను, బట్ సూపర్ ట్రాక్ అయితే విన్నాము. ట్రాక్ వినేకంటే ముందుగా చిన్న ప్రోమో వస్తుంది, ప్రోమో తర్వాత చిన్న కమర్షియల్ స్పాట్, అండ్ ట్రాక్ అయితే వినేద్దాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

మీరు వింటున్నారు ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం మాట్లాడుకుంటున్నాము రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా అవ్వాలి అంటే ఏం చేయాలి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కీ అన్నమాట. అంటే మనసులో పెట్టుకోవడం కంటే మాట్లాడుకోవడం మంచిది అని ఒక్క మాటలో చెప్పేయచ్చు. అంటే ఫీలింగ్స్ని మనం క్లియర్గా చెప్పేయాలి అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది తగ్గించుకోవాలి. ఇక ఎదుటివారు మాట్లాడేటప్పుడు మనము పూర్తిగా వినాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో గనక మాట్లాడినట్లయితే అది వేరే కన్వర్జేషన్కి వెళ్ళిపోతుందన్నమాట. సో అలా కాకుండా ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనము చాలా ఓపిక్గా కాన్సన్ట్రేట్గా వినాలి. విన్నవాడు దగ్గర అవుతాడు, అర్థం చేసుకున్నవాడు జీవితాంతం నిలుస్తాడు అని ఒక ప్రావర్బ్ కూడా ఉందన్నమాట. సో ఫీలింగ్స్ని మనం ఎప్పటికప్పుడు క్లియర్గా వాళ్ళకి చెబుతూనే ఉండాలి. నేను ఇలా అనుకుంటున్నాను ఇలా అనేసి మాట్లాడుతూ ఉండాలన్నమాట. సైలెంట్గా ఉన్నట్లయితే కనుక అక్కడ మనకు మిస్అండర్స్టాండింగ్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మంచి టైంని స్పెండ్ చేయాలి. మనము ఎవరితో అయితే ఉంటున్నామో, ఎవరితో అయితే మనము ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్ళాం అనుకోండి, ఫ్రెండ్స్తో మనం మంచి క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలన్నమాట. అంతేకాని కలిసాం కదా అని అక్కడికి వెళ్ళి ఎవరికి వాళ్ళు ఫోన్ చూస్తూ కూర్చుంటే దానికి ఆ మాత్రం దానికి వెళ్ళి కలవడం ఎందుకు, ఇంకా ఆ పని అయితే ఇంట్లోనే చేయొచ్చు కదా. సో అలా కాకుండా ఫోన్స్ అన్నీ పక్కన పెట్టి అక్కడ ఉన్న ఎదుటి మనుషులతో మాట్లాడినట్లయితే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ వాళ్ళ యొక్క అన్నీ మనకు వాళ్ళ గురించి అన్నీ తెలియడము అదంతా చేస్తే జరుగుతుందన్నమాట. సో మనం ఎవరితో అయితే మనం బాండింగ్ పెంచుకోవాలనుకుంటున్నామో వాళ్ళతో కలిసి వాకింగ్ చేయడము, కలిసి మాట్లాడడము, కలిసి తినడము ఇలాంటివన్నీ చేయాలన్నమాట. బాండింగ్ అనేది పెద్ద పెద్ద గిఫ్ట్స్ వల్ల రాదు. వాళ్ళకి చిన్న చిన్న ఇలాంటి కమిట్మెంట్స్ అంటే చిన్న చిన్న ఇలాంటి పనులు చేసినట్లయితే కనుక మనకు బాండింగ్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఏం చేయాలి అనంటే ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట, అవేంటో చెప్పేస్తాను. బట్ అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాం బద్రి మూవీ నుంచి. హెచ్ కిత్త కుమస్తాస్ జాయిన్ అయితే నమస్తాస్.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము రిలేషన్షిప్స్ అంటే రిలేషన్ అనేది బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి అని. క్వాలిటీ టైం ఇవ్వాలి అండ్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇంకా అప్రిషియేషన్ అనేది చూపించాలన్నమాట. చాలామంది లవ్ చేస్తారు, అది అంటే డిఫరెంట్ డిఫరెంట్ లవ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యరు, మనసులోనే దాచుకుంటారు. అలా కాకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు అంటే మీకు ఉండే ఫీలింగ్స్ని చూపించినట్లయితే ఎదుటి వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అన్నమాట. సో ఏదైనా మంచి పని చేసినప్పుడు, మనకు హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ అని హగ్ చేసుకోవడము, లేకపోతే నీ వల్ల నాకు మంచి సపోర్ట్ ఉందని కాస్త మనసు విప్పి మాట్లాడడము, చాలా ప్రౌడ్గా ఉంది నేను చూస్తూ ఉంటే, ఇలాంటివన్నీ చెబుతూ ఉన్నట్లయితే అయితే గనక ఈ చిన్న చిన్న మాటలే కానీ ఇది రిలేషన్షిప్స్ని కాస్త స్ట్రాంగ్గా చేస్తుంది అన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాడుతూ ఉండాలన్నమాట. ఇక నమ్మకాన్ని మనము బిల్డ్ చేయాలి వాళ్ళల్లో. అంటే ఈ నమ్మకం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, అది మనకు ఎలా వస్తుంది అని అంటే కన్సిస్టెన్సీ వల్ల వస్తుందన్నమాట. కాబట్టి మనము ఎప్పటికప్పుడు అబద్ధాలు, చిన్న చిన్న అబద్ధమే కదా అని ఒక్కసారి అబద్ధం స్టార్ట్ చేసామనుకోండి, దానివల్ల రిలేషన్షిప్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఏవైనా ప్రామిస్లు కానీ ఏవైనా మనం వాళ్ళకి మాట ఇస్తే కనుక వాటిని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలన్నమాట. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడాలి, ఓపెన్గా ఉండాలి. సో ట్రస్ట్ అనేది కనుక బ్రేక్ అయిందనుకో, రిలేషన్షిప్స్ అనేది సర్వైవ్ అవ్వడం చాలా చాలా చాలా కష్టం. కాబట్టి వీలైనంత వరకు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడము. ట్రస్ట్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, కాబట్టి దానికి చాలా టైం పడుతుంది. ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇంకో నిర్ణయం నేను మాట్లాడేస్తాను, బట్ అంతకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది. స్పాట్ తర్వాత ట్రాక్ వచ్చేస్తుంది, వినేద్దాం.
2: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: FM Rainbow 101.9.

ఎస్ మీరు ట్యూన్ చేశారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. స్టూడియో క్లాక్ల సమయం 8 అవర్స్ క్రాస్ అయ్యి, 50 మినిట్స్ క్రాస్ అయ్యి, 50 సెకండ్స్ అవుతుంది. వా వా వా 8:50. ఎస్, మరి నేను మీ ఆజీ స్వాతి శరత్ మనం మాట్లాడుకుంటున్నాము రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని. అంటే ఎస్, ఏం చేయాలి? మంచి కమ్యూనికేషన్ ఉండాలి అండ్ క్వాలిటీ టైం ఇవ్వాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్నగా పొగుడుతూ ఉండాలన్నమాట. ఇంకా ట్రస్ట్ని బిల్డ్ చేయాలండో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యంగా చేయకూడనిది ఏంటి అని అంటే కంపారిజన్స్. ఈ సోషల్ మీడియాలో చూసి కపుల్స్ రీల్స్ లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ రీల్స్ ఇలా అన్ని చూసి కంపేర్ చేస్తూ ఉంటాం కదా, అది మాత్రం అస్సలు చేయకూడదు. అంటే ఒక్కొక్కరి మనుషులందరూ ఒకేలా ఉండరనమాట. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ స్ట్రగుల్స్, డిఫరెంట్ స్టోరీస్, టోటలీ డిఫరెంట్ అనమాట. సో కంపారిజన్ అనేది చెయ్యని చెయ్యొద్దనమాట. మన డైలీ లైఫ్లో ఏ విషయంలో కూడా ఏది కనిపించినా కంపారిజన్ అనేది మాత్రం చేయొద్దు. ఇక రెస్పెక్ట్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. లవ్ తగ్గినా ఉండొచ్చు, కానీ రెస్పెక్ట్ తగ్గితే మాత్రం ఎవ్వరూ ఊరుకోరు. కాబట్టి రెస్పెక్ట్ వల్ల రిలేషన్షిప్స్ అనేది చాలా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఆ రెస్పెక్ట్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నట్లయితే మాటల్లో రెస్పెక్ట్ ఉండాలి అండ్ మనం చేసే పనిలో కూడా రెస్పెక్ట్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి మనము మన లైఫ్లో పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వాలి. మనం ఎవరితో అయితే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటున్నామో. ఇక ముఖ్యంగా ఈగో అనేది తగ్గించుకోవాలి. నేనే ఎందుకు ఫస్ట్ మాట్లాడాలి, నేనే ఎందుకు ఆ పని చేయాలి, వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు సారీ చెప్పొచ్చు కదా, వాళ్ళే నాకు ఫస్ట్ మెసేజ్ చేయొచ్చు కదా, ఇలా అనుకుంటూ ఉంటాము. అలా అనుకుంటూ ఉంటే వాళ్ళు అలానే అనుకుంటే, మనము అలానే అనుకుంటే ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ముందుకు వెళ్తుంది, ఎలా స్ట్రాంగ్ అవుతుంది? సో అలా కాకుండా ఫస్ట్ మనం ఈగోని పక్కన పెట్టి, కాస్త పక్కన పెట్టి ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడిన

అట్లయితే ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అంటే ఇదేదో వీక్నెస్ అని కాదు, మనం ఏదో తప్పు చేస్తున్నామని కాదనమాట. జస్ట్ సారీ చెప్పడం అనేది చాలా మంచి అలవాటు. ఏ పని చేసినా కూడా అంటే మనకు తప్పు అనిపించినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం తప్పు చెయ్యకపోయినా కూడా చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. అలాంటి టైంలో కూడా మనం చెప్పడానికి రెడీగా ఉండాలి. ఏమంటారు? ఎస్, కాబట్టి బెటర్ బాండింగ్ కోసం ఇవన్నీ సింపుల్ సింపుల్ టెక్నిక్స్ కనుక ఫాలో అయినట్లయితే, ఇంకొన్ని అంటే కలిసి కుక్ చేయడం, ఒకవేళ ఛాన్స్ ఉంటే కనుక కలిసి కుక్ చేయడము, ఓల్డ్ మెమోరీస్ని రీవిజిట్ చేసుకోవడము, లేకపోతే చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇచ్చుకోవడము, చిన్న చిన్న ప్లాన్స్ వేసుకోవడము, ఒకరికొకరు టైం ఇలా చేద్దాం అలా చేద్దామని ఇలాంటివన్నీ అనుకుంటూ ఉన్నట్లయితే కనుక రిలేషన్షిప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ప్రేమ అనేది మాటల్లో కాకుండా రోజు చూపించే కేర్లో చూపించినట్లయితే ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందట. మరి చిన్న చిన్న పనులే కదా చేసేస్తే పోలే, ప్రేమే కదా ఇచ్చేస్తే పోలే, చిన్న నవ్వే కదా ఇచ్చేస్తే పోలే. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, కరెంట్ మూవీ నుంచి నేహా బసన్ గారు ఆలపించిన సూపర్ ట్రాక్ అన్నమాట. అటు నువ్వే ఇటు నువ్వే మనసుటి చూస్తే అటు నువ్వే అంటూ వచ్చేస్తుంది. అండ్ ఈ సాంగ్ తర్వాత 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ మాట్లాడుకుందాము. మనకు వాట్సాప్ మెసేజెస్ అయితే చాలానే వచ్చాయి. అండ్ అర్నిక చందు మెసేజ్ చేసింది వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గీతా సురేందర్ గారి మ్యారేజ్ యానివర్సరీ అంట. విషింగ్ యూ ఏ వెరీ వెరీ వెరీ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. అండ్ మెసేజ్ చేశారు మంగభాస్కర్ గారు, మెసేజ్ చేశారు రిలేషన్షిప్స్ బాగుండాలంటే అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఎస్, అడ్జస్ట్మెంట్ మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బేబీరావు గారు మెసేజ్ చేశారు. అండ్ మెరుగు మధు గారు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు. మీ అందరికీ మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆర్జే స్వాతి శరత్. మరి సాంగ్ అయితే వచ్చేస్తుంది, సూపర్ ట్రాక్ అయితే వినేసేయండి. తర్వాత వార్త ముఖ్యాంశాలు, వార్త ముఖ్యాంశాలు తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. ఎస్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్దం చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. అమాయక ప్రజలను మోసం చేయడం ద్వారా గడించిన మొత్తాలను బదిలీ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఉపయోగించే మ్యూల్ ఖాతాల కట్టడికి భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ల మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. పుదుచ్చేరి రాష్ట ముఖ్యమంత్రిగా ఐదవసారి రంగస్వామి ఈ ఉదయం 9:47 రాజ్నివాస్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎలాంటి ఆడంబరం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తదితరులు పాల్గొంటున్నారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 23.48 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీల జలాలను కేటాయించింది. శ్రీశైలంలోని 5.27 టీఎంసీలను తెలంగాణకు, సాగర్లోని 28.21 టీఎంసీలలో ఏపీకి 10, తెలంగాణకు మిగతా 18.21 టీఎంసీలను విడుదల చేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి పామ్ ఫామ్ హౌస్లో నిర్వహించిన సమావేశం దాదాపు 6 గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఈసీఐ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్లో జరుపుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్దతిలోనే జరపాలని నిర్ణయించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించి నమోదైన కేసు విచారణలో భాగంగా ఈ ఉదయం 10:30 సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయి

రాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. నిన్న పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ 21-19, 21-23, 21-10తో ఇండోనేషియా జోడి పుత్ర ఇర్వియన్సియా బాగాస్ మౌలానాపై విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

ఎస్ ఖుషి మూవీ నుంచి సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి అబ్బా, అస్సలు అలాంటి సాంగ్స్ వింటుంటే మార్నింగ్ చెప్పాను కదా మన మూడ్ సరిగా లేకపోయినా ఇలాంటి సిచ్యువేషన్స్లో మంచి మ్యూజిక్ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అలా కొన్ని సాంగ్స్ ఉంటాయి, వాటిలో ఒకటి ఇది అన్నమాట. ఎంత అసలు ఎంత బాగుంటుందంటే సాంగ్ అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సూపర్ సూపర్ సాంగ్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎస్, మరి మ్యాటర్కి వద్దాము. ఏంటి అని అంటే మన డైలీ లైఫ్లో చాలా చాలా సీరియస్ పనులు ఎన్నో చేస్తూ ఉంటాము, కానీ కొన్ని కొన్ని టైమ్స్లో తెలియకుండానే కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా చేస్తూ ఉంటామన్నమాట. అలాంటి వాటిలో కొన్ని ఉంటాయి, అంటే మనందరికీ తెలిసిందే బట్ ఫన్నీగా ఉంటుంది. ఫోన్

మన దగ్గరే పెట్టుకొని మన చేతిలోనే పట్టుకొని ఫోన్ ఎక్కడా ఫోన్ ఎక్కడా ఫోన్ ఎక్కడా అని వెతుకుతూ ఉంటాము. అంతేకాకుండా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాము ఏదో కావాలి అనేసి, బట్ అక్కడికి వెళ్ళాక దేనికోసం వెళ్ళాము అని మర్చిపోతాము. రిమోట్ మన పక్కనే ఉంటుంది, ఎక్కడుంది రిమోట్ ఎక్కడుంది రిమోట్ అని అడుగుతూ ఉంటాము. సో ఇలాంటివన్నీ ఫన్నీ ఫన్నీ థింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎందుకు చేస్తాము, ఏంటి ఎలాంటి పనులు చేస్తాము, దీనివల్ల ఏమవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాము. సో అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది చెలి మూవీ నుంచి, ఇది కూడా సూపర్ సాంగ్ అన్నమాట. వర్షించే మేఘంలా నేనన్నా నీ ప్రేమిన కొత్త నీ అన్న, యా సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ చేసేద్దాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము ఫనీ ఫనీ హ్యాబిట్స్ గురించి. అంటే ఆల్మోస్ట్ ఫోన్ మాట్లాడుతూనే అయ్యో నా ఫోన్ ఎక్కడా అని అనుకోవడము, ఇంకా స్పెక్స్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకొని ఇల్లంతా గ్లాసెస్ ఎక్కడ ఉన్నాయని వెతకడము, రిమోట్ చేతిలో పట్టుకొని రిమోట్ కోసం సోఫాస్ అన్ని హాల్ అంతా సెర్చ్ చేయడం, ఇలాంటివన్నీ. అంటే ఈ పనులు ఎందుకు చేస్తామంటే మన బ్రెయిన్ ఒకేసారి చాలా పనులు చేస్తుంటే కనుక ఇలా జరుగుతుంది అని సైకాలజిస్టులు చెప్తున్నారనమాట. ఇంకొకసారి స్ట్రెస్ వల్ల కూడా ఇలా జరగొచ్చట. మరి అంటే మీరు చెప్పండి నాకు, అంటే మీరు ఎక్కువగా మర్చిపోయే వస్తువు, ఇలాంటి ఫన్నీ హ్యాబిట్స్లో మీరు ఎక్కువగా మర్చిపోయే వస్తువు ఏదైనా ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అని అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరి కిచెన్కి ఏదో పర్పస్కి వెళ్తాము, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తర్వాత ఏదో తీసుకోవడానికి వచ్చాను అని యాక్చువల్గా ఆలోచిస్తూ ఉంటామన్నమాట. అక్కడ మన మైండ్ మధ్యలో డిస్ట్రాక్షన్స్కి వెళ్ళిపోయి స్పెషల్గా అంటే మార్నింగ్స్ కానీ లేకపోతే ఎక్కువ ఓవర్ థింకింగ్ అవ్వడం వల్ల, అది మల్టీటాస్కింగ్ పనులు చేయడం వల్ల ఇలా అవుతుంది అట. మరి ఇంకా అంటే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇలాంటివి ఏవేవి చేస్తామో, అవన్నీ నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పేస్తాను మీకు. బట్ ఒక సూపర్ ట్రాక్ అయితే విందామో, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం. జయం మూవీ నుంచి సబాసే సబాసే సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, బండి బండి రైలు బండి అంటూ.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

0: FM Rainbow 101.9 Musically yours.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మన బ్రెయిన్ అనేది ఒకేసారి చాలా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకుంటుంది. దీన్నే అటెన్షన్ స్ప్లిట్ అని అంటారట. అంటే మాట్లాడటం, ఆలోచించడం, వాకింగ్, ఇలా మల్టీ టాస్కింగ్ ఏదో ఒకటి చేస్తుంది. ఇవన్నీ ఒకటేసారి జరుగుతూ ఉంటే బ్రెయిన్ టెంపరరీగా కొన్ని డీటెయిల్స్ని ఇగ్నోర్ చేసుకుంటుంది. అందుకే మనం ఫోన్ అనేది ఒక్కొక్కసారి చేతిలో పట్టుకున్నా కూడా బ్రెయిన్ దాన్ని యాక్టివ్ మెమొరీలో రిజిస్టర్ చేసుకోదట. మరి దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. ఏంటి, ఇలా చేస్తే బెనిఫిట్ కూడా ఉందా అని అనుకుంటున్నారు. ఎస్, ఇది యాక్చువల్గా బ్రెయిన్ యాక్టివ్గా ఉంది అనే సైన్ అంట. మరి మీరు మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నారు అని అంటే మీ బ్రెయిన్ ఫాస్ట్గా స్విచ్ అవుతుంది. కానీ స్ట్రెస్ ఎక్కువైతే మాత్రం ఇది కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి అలా ఉంటుంది, ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది అన్నమాట. ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎందుకు వచ్చామో మర్చిపోతూ ఉంటాం కదా, దీనికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. దీన్ని సైకాలజీలో డోర్వే ఎఫెక్ట్ అని అంటారట. మరి ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ కొత్త ఎన్విరాన్మెంట్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ప్రీవియస్గా ఏం ఆలోచించామో ఏంటో అనేది టెంపరవరీగా వీక్ అవుతుంది అనమాట. అందుకే మనం కిచెన్కి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు వచ్చాను అని అనుకుంటాము. మరి దీనికి కూడా ఒక బెనిఫిట్ ఉందంట. మన బ్రెయిన్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేస్తూ ఎఫిషియెంట్గా పనిచేస్తుందట. అంటే బ్రెయిన్ కాన్స్టాంట్లీ ఆర్గనైజ్ అవుతుందనే అర్థం అనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాము. సూపర్ ట్రాక్ అయితే విన్నాము, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము ఫనీ ఫనీ హ్యాబిట్స్ గురించి. మరి ఇంకా అలారం, మన అంటే స్లీపింగ్ ఇంటీరియా అనే ప్రాసెస్ ఒకటి ఉంటుందంట. డీప్ స్లీప్ నుంచి సడన్గా లేస్తే బ్రెయిన్ ఫుల్లీ యాక్టివ్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే 5 మినిట్స్, ఇంకొంచెం 5 మినిట్స్, ఇంకొంచెం అని అనిపిస్తుంది. అంటే లేట్ నైట్ మొబైల్ యూసేజ్ వల్ల ఇది ఇంకా ఎక్కువ అవుతుందట. మన బాడీకి రెస్ట్ కావాలి అనే సిగ్నల్ వస్తుంది. సో బాడీ కూడా టైర్డ్గా అనిపిస్తుంది. సో ఇది కూడా ఒక హ్యాబిట్ అన్నమాట. ఇంకా సాడ్గా ఉన్నప్పుడు సాడ్ సాంగ్స్ వినడము, హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ సాంగ్స్ వింటాం కదా, ఇది కూడా దీనికి కూడా ఉందన్నమాట. అంటే ఎమోషనల్ వ్యాలిడేషన్ అనేది కావాలి. అంటే నా ఫీలింగ్స్ని ఎవ్వరో అర్థం చేసుకుంటున్నారు అనే కంఫర్ట్ మనకు కావాలి. కాబట్టి ఆ టైంలో మనం తెలియకుండానే సాడ్ సాంగ్స్ వింటామంట. సో అందుకే కొంతమంది సాడ్గా ఉన్నప్పుడు ఎమోషనల్ సాంగ్స్ అనేవి వింటూ ఉంటారు. ఎమోషనల్ అనేది రిలీజ్ అవుతుంది, స్ట్రెస్, ఆ టైంలో మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మనసు కాస్త లైట్గా అనిపిస్తుంది. దీన్ని ఎమోషనల్ హీలింగ్ అని అంటారట. ఇక మిర్రర్ ముందు నిల్చొని మాట్లాడుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, సో వీటన్నింటికి కూడా ఉంటుందన్నమాట. సో మనల్ని మనమే చూసుకునే, నవ్వుకునే ఈ చిన్ని చిన్ని హ్యాబిట్స్ కొన్నిసార్లు మన పర్సనాలిటీ గురించి కూడా చాలా చాలా విషయాలు చెప్తాయట. మరి ఇలాంటివన్నీ అంటే ఫనీ హ్యాబిట్స్ చాలాసార్లు మనం స్ట్రెస్ రెస్పాన్స్, బ్రెయిన్ షార్ట్కట్స్, ఎమోషనల్ కంఫర్ట్స్, మెమొరీ ప్రాసెసింగ్ వల్ల ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. సో వీటన్నింటినీ ఓవర్

కమ్ చేయాలి అని అంటే కాస్త మన మైండ్ని మన బాడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవడమే దీనికి కంపల్సరీ అనమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

Yes, my wrist చూడు అక్కడ అక్కడ టైమ్ 9 అవర్స్ క్రాస్ అయ్యి 54 మినిట్స్ క్రాస్ అయ్యి 30 సెకండ్స్ అవుతుంది. నేనైతే బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ నేనైతే మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు, ఈరోజు చాలా చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాము అనిపిస్తుంది. సో రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ హెల్త్ ఫిట్నెస్ మాత్రమే కాకుండా మెంటల్ ఫిట్నెస్ని కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ చిన్న చిన్న ఫన్నీ థింగ్స్ చేస్తాం కదా, అప్పుడు మన మైండ్ని బాడీని కాస్త కంట్రోల్లో ఉంచుకోండి. ఏమంటారు? ఎస్, మరి చేయాల్సిందల్లా సమ్మర్ ప్రికాషన్స్ తీసుకోండి. ఎప్పటికప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉండండి. అండ్ కాస్త చిన్న చిన్న పక్షులకి యానిమల్స్కి హెల్ప్ చేస్తూ ఉండండి, అక్కడక్కడ వాటర్ పెడుతూ ఉండండి, వీలైతే కాస్త ఫుడ్ కూడా వేస్తూ ఉండండి. సో సిగ్నల్స్లో మనం హీట్కి మండిపోతూ ఉంటాం కదా, అలాంటి టైంలో డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. సో మీ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి, ఎవరో వచ్చి మనల్ని జాగ్రత్తగా చూసుకోరు అనమాట. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఏమంటారు? సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ఉన్ని కృష్ణన్ గారు అండ్ శ్రేయా ఘోషల్ పాడిన ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా. ప్రతిరోజు అయితే దొరకదు, వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తదుపరి డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికార నివాసంలో సమావేశమైంది. ఈ కమిటీలో ప్రధానమంత్రితో పాటు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. బంగారం, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకొస్తున్నాయి. బంగారం, వెండిపైన 5%, ప్లాటినంపైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్యాటలిస్ట్పై 4.35% సుంకం వర్తిస్తుంది. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర రాజనరసింహ త్వరలోనే ఏఎన్ఎం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నూతనంగా 16 నర్సింగ్ కళాశాలలు ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా 180,000 మంది నర్సింగ్ సిబ్బంది ఉన్నారని పేర్కొంటూ టిమ్స్ ఆసుపత్రిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వాలు అనుమతించినా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై టికెట్టు ధరలను పెంచకూడదని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కినేని నాగార్జున పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అనుమతి లేకుండా ఫొటోలను వాణిజ్యానికి వాడటంపై వ్యాపారిని నిలదీయగా, తాము సదరు సినిమాకు అధికారిక మర్చంటైజింగ్ భాగస్వాములము అని, ఆ వస్తువులను నాగార్జున స్వయంగా ప్రమోట్ చేశారని సదరు వ్యాపారి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, యుద్దంలో అమెరికా శాంతియుతంగా లేదా మరో విధంగానైనా గెలుస్తుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్దం ముగింపులో అమెరికాకు చిత్తశుద్ది లేకపోవడమే ప్రధాన అడ్డంకి అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి తెలిపారు. తెలంగాణలో ఈరోజు నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతున్నాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: वेलकम बैक, आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9।

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుక

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు రావాలి.

ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తుల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తుల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అంద.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్దం చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. పుదుచ్చేరి రాష్ట ముఖ్యమంత్రిగా 5వ సారి రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. 2030 నాటికి తెలంగాణలో 6,000 ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. 2035 నాటికి రాష్ట్రంలో 12,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 23.48 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీల జలాలను కేటాయించింది. శ్రీశైలంలోని 5.27 టీఎంసీలను తెలంగాణకు, సాగర్లోని 28.21 టీఎంసీలలో ఏపీకి 10, తెలంగాణకు మిగతా 18.21 టీఎంసీలను విడుదల చేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బంగారము, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకి రానున్నాయి. బంగారం, వెండిపైన 5%, ప్లాటినంపైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్వాట్లిస్ట్పై 4.35% సుంకం వర్తిస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తెలంగాణలో నేటి నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. నిన్న పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ 21-19, 21-23, 21-10తో ఇండోనేషియా జోడీని ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణికి 90 ఏళ్ళు అంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: वेलकम बैक, यू लिसनिंग टू एफएम रेनबो 101.9. तो हम बात कर रहे हैं नमस्ते हेलो आदाब पर बेनी दयाल की, जो आज अपना बर्थडे सेलिब्रेट कर रहे हैं. तो बेनी दयाल जो है हिंदी के अलावा इन्हों तेलुगु, तमिल, मलयालम फिल्म्स में भी उन्होंने काम किया है. तो बेनी दयाल तेलुगु सिनेमालो कूड़ा चालो हिट पाटल पाड़ारनमाट. जलसा, रेडी, नमो वेंकटेश, ये माया चेसावी, वरुडू, ఆరెంజ్, డార్లింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లో తన ఎనర్జెటిక్ వాయిస్తో మ్యూజిక్ లవర్స్ని మెస్మరైజ్ చేశారు. సో కమింగ్ అప్ నెక్స్ట్ మూవీ ఈజ్ ఫ్రమ్ ఏ మాయ చేసావే. ఎంజాయ్ దిస్ ట్రాక్.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

హలో 9821026212 BPL. అరే 9820026235 మ్యాక్స్ టచ్. చే యార్, జిస్ లడ్కీ కో పటానే కా వోయ్ ఫోన్ పర్ నీ ఆతీ యార్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

నేను లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవడం, మన డైలీ రొటీన్ నుంచి కొంచెం తప్పుకొని ఆ నేచర్ మధ్యలో ఉండి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా ఇంటికి రావడం, మళ్ళీ పనిలో పడిపోవడం. సో ఇలాంటి ప్లాన్స్ మీరు ఏమైనా చేసుకుంటే ఈ 5 ట్రెండ్స్ నుంచి ఏదైనా మీరు చూస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తో నెక్స్ట్ పార్ట్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మృగరాజు. ఎంజాయ్ దిస్ ట్రాక్.

0: మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: रमणय्यम्मा
1: जी सर
0: నేను పొద్దున్న లేచి అన్ని కథలు చదివిన తర్వాత కూర్చొని ఒక 15 నిమిషాలు మౌనంగా మెడిటేషన్ చేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుందమ్మా. నేను మెడిటేషన్ చేసుకుంటాను. నేను బయటికి మళ్ళీ తర్వాత పోయి చుట్టూ కూర్చొని ఆ చెట్లు ఉన్నాయమ్మా, చుట్టూ చెట్లు విల్లా చుట్టూ ఆ చెట్లు చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా.
1: ఓకే, సో మీరు మెడిటేషన్ చేసుకుని మళ్ళీ బయట వెళ్ళి నేచర్స్ తో కొంచెం చెట్ల మధ్యలో టైం స్పెండ్ చేస్తారు.
0: చుట్టూ అరుగులు ఉన్నాయి మాకు, అరుగు మీద కూర్చుంటే చుట్టూ చెట్లు వస్తాయి, ఆ చెట్లు చూస్తా ఉంటే అది ఒక ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్న, ఇది నేను చెప్పబోయేదమ్మా.
1: రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాల్.
0: థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ తల్లి.
1: హలో, హలో,
2: నమస్తే ఆర్జే లవ్లీ మేడం.
1: నమస్తే సార్, కేసే హో?
2: जी
1: सर, तो बताइए वो छोटी चीजें क्या है जो आपके दिन को बेहतर करते हैं सर?
2: सुबह उठ के जब घड़ी पर नजर पड़ती है अपने 4:30 और 5 बजे अगर टाइम रहता है तो तबीयत बहाल हो जाती है. सुबह उठे अपना खुशी से तो वजू कर लेके नमाज पढ़ के फिर अपना दिन भर का जो शेड्यूल पे नजर पड़ती है
1: जी,
2: तो उसमें से कोई अच्छा ऑप्शन दिख गया तो बेहतरीन दिन गुजरता रहता है.
1: ओके, तो आपका स्केड्यूल आपका मूड सेट करता है इन शॉर्ट.
2: जी हाँ, जी हाँ, जी
1: जी,
2: वही एक एक मेथड लेके चलते हैं अपन. वही मेथड को अगर उसमें कोई अच्छा है तो वही मेथड पे अपन सारा दिन अच्छा गुजार सकते हैं और चार में लेके भी चल सकते हैं अच्छे शेड्यूल.
1: जी जी राइट,
2: यही मेरा अपना कहना है.
1: थैंक यू सर, थैंक यू फॉर कॉलिंग.
3: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోలు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దు కంగ

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: made for us. So not only our own children, our own grandchildren, any small boy, any small kid, kabhi raste mein chale jaate hain to hello bolte hain, wo respond karte hain. That makes your life so beautiful. So actually it is the question of how you look at your life. You can have so many big demands. मेरा पैलेस चाहिए या गाड़ी चाहिए. एक्चुअली यू डोंट नीड एनी ऑफ दोस. यू नीड ओनली अ स्मॉल स्माइल फ्रॉम अ पर्सन हु हैज गॉट नो एक्सपेक्टेशन फ्रॉम यू, लाइक मदर्स लव. ऑल दीज थिंग्स मेक योर लाइफ
1: ब्यूटीफुल.
0: सो आई एम लुकिंग एट स्मॉल थिंग्स लाइक दैट इन लाइफ एंड आई रिक्वेस्ट एवरीवन, लेट अस ऑल स्प्रेड हैप्पीनेस and spread gratitude.
1: Ji.
0: Bhagwan ka shukar hai. That is what it is.
1: Right, sir. Thank you for calling, sir.
0: Thank you so much, ma'am.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: FM Rainbow 101.9.

0: 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. तो दोस्तों, हेलो रिम्बो पे आज हमने आपसे पूछा था कि दैट स्मॉल थिंग दैट मेक्स योर डे मच बेटर. तो बहुत सारे कॉलर्स ने अपने अपने ओपिनियंस बताए कि कैसे किसी के लिए मॉर्निंग वॉक इम्पॉर्टेंट है, तो किसी के लिए वही मेडिटेशन करना ज़रूरी है, या किसी के लिए वो अनएक्सपेक्टेड सा टेक्स्ट या अपना मनपसंदीदा फूड. तो मुझको लगता है कि हर इंसान के पास एक वो स्मॉल हैप्पीनेस लिस्ट होती है, बस हमें उसके बारे में ज़्यादा बात नहीं करते या उसे नज़रअंदाज कर देते हैं बहुत बार. तो आज का कॉलर आवर एक रिमाइंडर भी है हमारे लिए कि हैप्पीनेस जो है हमेशा बिग प्लान्स में नहीं होती, कभी कभी वो चाय के फर्स्ट सिप में भी मिल जाती है. तो इसी पॉजिटिव वाइब के साथ आज का हमारा शो यहीं पे ख़त्म होता है. तो आपसे मुलाकात होगी फिर से अगले हफ्ते. स्टे ट्यून्ड टू FM रेनबो 101.9.

హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 2:01 ఇన్ ద స్టూడియో క్లాక్. అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయి వచ్చేసాను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేయడానికి. ఈ జష్న్ హే హైదరాబాద్లో మంచి బ్యూటిఫుల్ ఒక ఏమంటారు ఒక క్యూజిన్ గురించి తీసుకొచ్చాను. మీరందరూ ఆ అవుతారనమాట దాని గురించి విని. అయితే తినే ముందు రుచి ఎందుకు దాని గురించి ఇంకా చెప్పుకుందాం దాని గురించి మాటలు. ముందుగా అయితే ఒక చక్కటి పాట వస్తుంది, ఆ తర్వాత ఏం చక్క మనం మాట్లాడుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: చేత లేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెండ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే
1: అంతే
0: అంతే ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు నగత్తెలెందరున్న నువ్వే బేబీ తోపు అంటూ గ్యాపు లేకపోవడకుండా

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

Yes, welcome back, listeners. Meer vintunnaru Akashvani from Rainbow 101.9, Rainbow Tho Jeevitham Rangulamayam, and nenu mee RJ Jyothirmay. So, ee roju Jashni Hyderabad lo, mari chinnappudu nunchi manandariki nachane, అంటే అందరికీ అంటే డిఫాల్ట్గా చెప్పలేను, మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్కి, అది చిన్నవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి లైక్ పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చని ఒక ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఏమని చెప్తారు మీరు అందరూ? ఓకే, గెస్ చేయండి. ప్రతి ఫంక్షన్కి వెళ్తే కూడా మీరు తింటారు దాన్ని. ఓకే, ఎస్, మీరు గెస్ చేశారు, నాకు అర్థమవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ ఉప్మా. ఎస్, ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాడ్ రిలేషన్ ఉంటుంది ఉప్మాతో. అది ఎందుకు అనేది చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ రిలేషను, ఇంట్లో ఓ గొడవ, దాన్ని తినడానికి ఎన్నోసార్లు వచ్చిన ఏడుపు, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి మనకి. ఓకే, సో ఎస్, ఈరోజు బ్యాక్ స్టోరీ ఆఫ్ ఉప్మాని మనం తెలుసుకుందాం. అంటే అసలు ఈ ఉప్మా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తయారైంది, లైక్ హౌ డిడ్ ఇట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే, సో ఎస్, వింటూనే ఉండండి, ఇంకొక చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం, ఆ తర్వాత ఉప్మా కథను తెలుసుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. అంత ముద్దుగా నిద్రించరాని పాట పాడుతుంటే ఎలా పడుకోకుండా ఉంటారు ఎవరైనా? నిజంగా ద మోస్ట్ హోల్ బాహుబలి సిరీస్లో నాకు బ్యూటిఫుల్గా నచ్చేటువంటి పిక్చరైజేషన్ కావచ్చు, లేకపోతే కాస్ట్యూమ్స్ కావచ్చు, లేకపోతే ఎలివేషన్స్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఏమైనా ఉంది అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ అని చెప్తాను. అంటే మిగతా నచ్చలేదా అంటే లేదు కాదు, ఇది బాగా నచ్చుతుంది అని చెప్పేసి చెప్తాను నేను. అండ్ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద ఇలాగా ప్రభాస్ గారు కాళ్ళ మీద కాలేసుకొని పడుకుంటారనమాట. కన్నా నిద్రించరా అని వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు చూపిస్తారు, వెన్నెలు ఉంటుంది, చెట్టు ఉంటుంది, దాని మీద ప్రభాస్ గారు ఇలా పడుకుంటారు. సూపర్ ఇది అనిపిస్తుంది, సీన్ అనిపిస్తుంది నాకైతే. సో ఎస్, జస్ట్ని హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాము ఉప్మా గురించి. అసలు ఈ ఉప్మా ఎలా వచ్చింది చెప్పమా అంటే, దాని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొందంట. మద్రాసు ప్రెసిడెన్సీలో పండిన బియ్యంలోని ఎక్కువ భాగాన్ని బ్రిటన్ ఓకే తమ సైనికులకి ఆహారం కోసం తీసుకెళ్లేదంట. మరి ఇక్కడ నుంచి అక్కడికి ఆహారం తీసుకెళ్తే మరి ఇక్కడ ఆహారం కొరత ఉంటుంది కదా. సో ఆ కొరతని తీర్చడానికి బర్మా నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించారంట. కానీ తర్వాత జపాన్ యూనో జపాన్ బర్మాపై దాడి చేసి ఆక్రమించుకోవడంతో మద్రాసులో బియ్యం కొరత మరింత తీవ్రమైందంట. సో అప్పుడు ఏం జరిగింది అనేదే అసలు స్టోరీ. ఆ స్టోరీ ఏమిటి అని అంటే చెప్పుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. ఓకేనా? స్టే ట్యూన్డ్.

అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసులేదు, చాలామందికి ఫేవరెట్ కూడా ఇది. కాకపోతే కంపారిజన్గా చూస్తే వీళ్ళకి నచ్చే వాళ్ళు 10% అయితే, నచ్చని వాళ్ళు 90% రారు. సో ఓకే, అదంతా మీ అందరికీ తెలిసిందే. సో బియ్యం కొరత, మద్రాసులో బియ్యం కొరత చాలా తీవ్రమైంది. సో అలాంటప్పుడు ఏం జరిగింది అంటే, మలబార్ ప్రాంతంలో భోజనం చేసే వాళ్ళపై కూడా ఈ ఎప్పుడైతే ఈ మద్రాసులో బియ్యం కొరత పెరిగిందో, అప్పుడు మలబార్ ప్రాంతంలో భోజనాలపై కూడా పరిమితులు విధించారంట. చాలా హోటళ్లకు తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి కూడా సరిపడ బియ్యం అనేవి దొరికేవి కాదట. అయితే మరి దీనికి పరిష్కారంగా ఏం చేయాలి అని బ్రిటిష్ వాళ్ళు ఆలోచించి, బియ్యం లాగానే వండుకునే గోధుమ ఉత్పత్తి అయినటువంటి రవ్వని ఉపయోగించడం ప్రారంభించాడంట. అయితే ఇది మన దగ్గరే ఎక్కువగా ప్రాబ్లం, ఎందుకు నార్త్ ఇండియన్ సైడ్ ఎక్కువ ప్రాబ్లం కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గోధుమలతో రకరకాల వంటలు చేసుకునేవాళ్ళు అండ్ ఎక్కువగా చపాతీలు చేసుకునేవాళ్ళు. కానీ మన సౌత్ ఇండియాలో అంత తీరికగా చపాతీలు చేసుకునే అంత ఓపిక ఎవరికి ఉండేది కాదు. ఆ 15 నిమిషాల నుంచి అర్ధ గంటలో బియ్యం అంటే ఉడికిపోతుంది, కానీ అదే 2-3 గంటలు కూర్చొని ఇంటిల్లి పాదికి చపాతీలు చేయాలంటే అది చాలా పెద్ద పని. సో అది చేసేవాళ్ళు కాదనమాట. సో దానికి మరి బియ్యం లాగానే కనిపించి, బియ్యం ఉడకబెట్టినట్టుగా, అన్నం ఉడికినట్టుగా రవ్వని ఉపయోగించడం స్టార్ట్ చేశారంట. దాంట్లో ఆ రవ్వని సెమోలినా అని కూడా అనేవారంట. సో ఆ తర్వాత ఏం జరిగింది అనంటే చెప్తాను ఇంకొక చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

Yes, welcome back, listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ మనమున్నాము జష్ని హైదరాబాద్లో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము ద మోస్ట్ అన్ఫేవరెట్ ఫుడ్ ఆఫ్ ఆల్ పీపుల్, దట్ ఈస్ ఉప్మా. ఎస్, సో అయితే సో నార్త్ ఇండియాలో వాళ్ళు ఆల్రెడీ గోధుమల్ని యూజ్ చేస్తున్నారు, కానీ సౌత్ ఇండియాలో బియ్యంకి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఎలా చూపించాలి, వాళ్ళకి ఏది అలవాటు చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు బియ్యము లైక్ మిల్స్లో ఉపయోగపడకుండా పక్కకి వదిలేసినటువంటి రవ్వ ఏదైతే ఉందో దాన్ని, గోధుమ రవ్వని, దాన్ని ఉత్పత్తి అనేది ఉపయోగించడం అనేది ప్రారంభించారు. అండ్ దాన్నే సెమోలినా అని కూడా అంటారు. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వము ఈ ఐడియా బాగుంది అని చెప్పేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందంట. ఏంటి, ఉప్మాకి ప్రచారం కూడా నిర్వహించారంట. రవ్వ బియ్యం కంటే ఎక్కువ పోషకమైందని, మద్రాసు ప్రజలు ఆకలితో బాధపడరని ప్రచారం చేసిందంట. అండ్ ఉప్మా ఈ రవ్వతో ఏమేమి డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు తయారు చేయొచ్చు అని వంట తరగతులు లైక్ కుకింగ్ క్లాసెస్ కూడా నిర్వహించిందంట. హోటళ్ళల్లో అందరికీ కూడా వంటకాలు, కొత్త కొత్త రవ్వతో కొత్త కొత్త వంట పదార్థాలు ఏం తయారు చేయొచ్చు అని కనిపెట్టాలా అందరినీ ప్రోత్సహించిందంట. అండ్ అప్పుడే ఎండి నారాయణ్ అయ్యర్, ఆయన ఎవరు అనుకుంటున్నారా, ఎంటీఆర్ ఉంది చూసారా, దాని ప్రొపరేటర్, దాని సీఈఓ అనమాట. ఆయన ఈ బియ్యం లేని పరిస్థితుల్లో రవ్వతో, ఏది మన సెమోలినా రవ్వతో ఇడ్లీని తయారు చేయడము, దాంతోపాటు పొంగల్ని, సౌత్ ఇండియన్స్ మద్రాసీస్ ఎక్కువగా ఇష్టపడేటువంటి పొంగల్ ఉంటుంది కదా, ఆ పొంగల్ని కూడా రవ్వతో తయారు చేయడం ట్రై చేశారంట. అండ్ అలాగ వచ్చిన ఒక ప్రోడక్ట్, బై ప్రోడక్టే మన ఉప్మా. అదే తర్వాత ప్రసిద్ధ వంటకంగా మారింది. ఏ ఫంక్షన్లో చూసినా డీఫాల్ట్గా ఉప్మా కనిపిస్తుంది, ఎవరికి టైం లేకపోయినా ఉప్మా కనిపిస్తుంది, ఎవరు యూనో ఏ ఇంట్లో బ్రేక్

ఫస్ట్ అఫోర్డ్ చేయలేకపోయినా కూడా ఉప్మా కనిపిస్తుంది. యూనో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్స్కి ఉప్మా ఒక దేవతలాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఆ ఉప్మా రవ్వతో ఇంత బ్యాక్ స్టోరీ ఉంది, దాంతో ఇన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే మనకి ఫుడ్ బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల ఉప్మా రవ్వతో వడలు, ఓకే ఇడ్లీలు, దోశలు, ఇంకా ఇంకా చెప్పాలంటే బోలెడన్ని తయారు చేసుకుంటున్నారు. బట్ ఉప్మా పుట్టుకైతే అక్కడ పుట్టింది. సో మీ అందరూ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఎస్, ఇంకా మనం బోల్డెన్ విషయాలు మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దుకాణంలో చూసినాడి.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్ల సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ అన్న.

0: ఇప్పుడు ఆకాశవాణిలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమిళనాడు శాసనసభలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన పోఖ్రాన్ అణుపరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణుపరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అదుపులోకి తీసుకున్న పలువురిని ఈరోజు ప్రశ్నించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఈ మధ్యాహ్నం జరుగుతున్న ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పేపర్2 పరీక్షకు అధికారులు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్షకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. విద్యార్థులు గమనించగలరు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కృష్ణానదిపై 123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈ వంతెన నిర్మాణంతో ఆత్మకూరు ప్రాంతానికి మహారదశ పడుతుందని, వచ్చే ఏడాది నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియామో ఈరోజు న్యూఢిల్లీ చేరుకున్నారు.

అన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ ఉదయం చిలీ విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి గల భక్తులు ఈ నెల 19వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 3:08 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్ అండ్ మనం మాట్లాడుకుంటున్నాము డబుల్ కమీటాలో. సో ఎస్, ఈరోజు డబుల్ కమీటాలో, మరి టుడే ఈజ్ May 13th. సో మరి ఈరోజు యొక్క విశేషం ఏమిటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే May 13th అంటే చాలా విశేషాలు ఉన్నాయి. లైక్ సో మెనీ గ్రేట్ పీపుల్ హ్యావ్ బీన్ బోర్న్ ఆన్ దిస్ డే అనమాట. సో ఏమిటి అని అంటే 1857లో రొనాల్డ్ రాస్ అంటే ఆయన జన్మదినం అనమాట, ఆయన ఈ రోజున పుట్టారు. సో హూ ఈజ్ రొనాల్డ్ రాస్ అంటే మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఓకే, అంతకుముందు వరకు అసలు మలేరియా దోమల ద్వారా వస్తుంది, అదొక వ్యాధి ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. సో 1857లో ఆయన కనుగొన్నారంట. సో ఆయన బర్త్డే ఈరోజు. అండ్ తర్వాత మన భారత నృత్య కళాకారిణి బాల సరస్వతి గారి పుట్టినరోజు కూడా ఈరోజే అంట. అండ్ యునో వాట్, మొట్టమొదటి వాణిజ్య ఎఫ్ఎం రేడియో మొదలైంది ఈరోజే అంట. అండ్ భారతదేశపు ప్రథమ లోక్సభ తొలిసారిగా సమావేశమైంది కూడా ఈరోజేనట. యునో ఎంత యునో. అండ్ భారత రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధికారికంగా రాష్ట్రపతిగా పదవులు చేపట్టిన రోజు కూడా ఈరోజు అంట. సో May 13 ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో మెనీ బర్త్డేస్, సో మెనీ గ్రేట్ పీపుల్స్ బర్త్డేస్ ఆర్ దేర్ టుడే. అండ్ ఎస్, ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం మనము డబుల్ కమీటాలో. సో ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

Yes, welcome listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. సో మనం ఉన్నాము డబుల్ కమీటాలో. అండ్ అయితే రీసెంట్గా మరి హైదరాబాద్ వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పిన ఈ మూడు విషయాలు, చాలా విషయాలు చెప్పారు, మూడే చెప్పారు అంటే నో, చాలా విషయాలు చెప్పారు. అందులో దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అండ్ తప్పకుండా చేయాలి కూడా. చాలా విషయాలు చెప్తారు, చెప్పినవన్నీ చేస్తామా ఏంటి, దేశం గురించే కదా పర్సనల్గానా అని అంటే నో, బికాస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు కంట్రీ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్ టు అస్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఎక్కడో వార్ జరిగితే మనకేమవుతుంది అని అనుకుంటే వంట గ్యాస్ దొరకడం మానేసింది ఫస్ట్, ఓకే, తర్వాత ఇప్పుడు దొరుకుతుంది అనుకో, తర్వాత పెట్రోల్ మీద ఎఫెక్ట్ పడిగింది, తర్వాత డైలీ యూసేజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ అవర్ సెల్ఫ్స్ అని అంటే మోదీ గారు మూడు విషయాలు చెప్పారు. లైక్ బంగారం కొనడం తగ్గించండి, ఓకే, అండ్ పెట్రోల్ని తక్కువగా ఉపయోగించండి, అండ్ వంట నూనెని తక్కువగా వాడండి, అండ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రయాణాలు తక్కువగా వెళ్ళండి. సో వై దీస్ త్రీ ఆర్ మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ వై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ కీప్ ఇన్ మైండ్ టు ఫాలో దీస్ థింగ్స్ అని అంటే,

Yes, welcome back, listeners. 329 in the studio clock. మనమున్నాము డబుల్కే మీటర్లో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము వై ఎందుకు మనము మోదీ గారు చెప్పినటువంటి ఈ విషయాలు, ఈ మూడు విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి అని. సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మనము కొన్ని యాక్చువల్గా మన ఇంట్లో మనకు ఒక బిజినెస్ ఉంది, ఒక షాప్ ఉంది, కానీ మనము పక్కన వాళ్ళ షాప్లో నుంచి ఏదైనా కొనాలి అని అనుకుంటున్నాం. కానీ ఆ పక్కన వాళ్ళ షాప్లో కొనాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోవు. ఓకే, వాళ్ళ షాప్లో ఏదైతే వస్తువులకి అమ్ముతారో అది కొనుక్కోవాలి. ఇమాజిన్ చేసుకోండి, అదొక డాలర్ లాగా. ఓకే, మన దగ్గర మామూలుగా మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే సేవ్ చేసుకుని కొనుక్కుంటాం. మన దగ్గర ఒక పిగ్గీ బ్యాంక్ ఉంది, ఇండియన్ పిగ్గీ బ్యాంక్ అయితే మనకి సరిపోదు, దాంట్లో డాలర్ పిగ్గీ బ్యాంక్ అని ఉండాలి. ఓకే, సో మన దగ్గర వాళ్ళ దగ్గర $1 కావాలి అంటే మన దగ్గర 95 rupees. ఓకే, సో అరౌండ్ 100 rupees మనము ఆ పిగ్గీ బ్యాంక్లో ఉండాలి $1 స్పెండ్ చేయడానికి. సో మోస్ట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్, మన బంగారం ఎక్కువగా, ఆల్మోస్ట్ 90% ఆఫ్ గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ 90% ఆఫ్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే మన దగ్గర ఉన్న డబ్బులు మనకి ఇస్తే వాళ్ళకి ఇస్తే సరిపోదు. ఈ డాలర్ బ్యాంక్లో ఏదైతే పిగ్గీ బ్యాంక్లో ఉంటుందో అది వాళ్ళకి ఇవ్వాలి. సో ఆ డాలర్ బ్యాంక్లోకి మనం డబ్బులు వేయాలి అంటే ఎట్లా? మన దగ్గర ఉన్న 95 rupees మనం వేస్తే అందులో 1 rupee అవుతుంది. సో వాళ్ళ దగ్గర మనం గోల్డ్ కొనాలి అనంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళ కోసం అని చెప్పేసి కన్వర్ట్ చేసుకొని వేసుకోవాలి. సో అంటే ఫారెన్ రిజర్వ్స్ ఏదైతే ఉందో మన పిగ్గీ బ్యాంక్ ఫారెన్ రిజర్వ్స్, అవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట బయట దగ్గర నుంచి కొన్నప్పుడు. సో అదే మనకేమన్నా కావాలి అన్నప్పుడు మన షాప్లో మనది మనం కొనుక్కున్నాం అనుకోండి, మన దగ్గర మనకి డబ్బులు రొటేట్ అవుతూ ఉంటాయి. సో మీకు అర్థమవుతుందా ఇది? సో అందుకని మన

కరెన్సీని మనం సేవ్ చేసుకోవాలి, మన ఎకానమీని మనం సేవ్ చేసుకోవాలి అన్నప్పుడు, మన డబ్బుని ఎక్కువగా బయటికి పంపించకుండా ఉండాలి అని అన్నప్పుడు ఇంపోర్ట్స్ని తక్కువగా చేసుకోవాలి. సో అలాంటి దానికోసం అని చెప్పేసి ఈ ఒక 1 ఇయర్ అట్లీస్ట్ గోల్డ్ని తక్కువగా కొనండి, వీలైతే కొనడం మానేయండి అని చెప్పేసి మోదీ గారు అడిగారు. అయితే ఆ మిగతా 2 విషయాల గురించి కూడా ఎందుకు అలా చెప్పారు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.4%.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

Yes, welcకమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఫ్రమ్ రెయిన్బో 101.9 రెయిన్బో ఎట్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ నేను మీ అర్జు జ్యోతిర్మయి. మనం ఉన్నాము డబుల్ కమీటాలో. సో మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి ఇంపార్టెంట్ విషయాల్లో మనం మాట్లాడుకుంటున్నాం ఈ త్రీ థింగ్స్ గురించి. వన్ ఇస్ డోంట్ బై గోల్డ్ ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ వన్ ఇయర్, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఆయిల్, యునో కుకింగ్ ఆయిల్ని తగ్గించండి, అండ్ అఫ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ని కూడా తగ్గించండి, లైక్ యునో లైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కార్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ని కాస్త తగ్గించడం తగ్గించడం స్టార్ట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా యూస్ చేయండి అని చెప్పేసి చెప్పారు. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ది సేమ్ రీజన్, లైక్ యునో మనకి మనందరికీ తెలిసిందే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనే దాని గురించి. అండ్ యుద్ధం జరుగుతున్నంతసేపు నుంచి మనకి ఈ దారిని మూసేయడము తెరవడము ఇలాంటివి చాలా చేస్తున్నారు. అండ్ ద కాస్ట్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ హ్యాస్ యునో గ్రోన్ లైక్ మ్యాసివ్గా పెరిగిపోయిందనమాట. సో మనందరికీ తెలుసు మనము వేరే దేశాల నుంచి ఈ క్రూడ్ ఆయిల్ని కూడా దిగుమతి చేసుకోవాలి. అండ్ అగైన్ దీనివల్ల మన రూపాయిని ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఫర్ బయింగ్ దోస్ థింగ్స్, అండ్ దట్ ఈస్ నాట్ ఇన్ రూపీ, దట్ గోస్ ఇన్ డాలర్స్ అనమాట. సో దీన్ని మనం తగ్గించాలి అంటే లైక్ మన ఇంపోర్ట్ రిజర్వ్స్ని మళ్ళీ మనం తగ్గించుకోవాలి, మన రూపీ వాల్యూని మనం పెంచుకోవాలి అని అంటే వీ హ్యావ్ టు యూజ్ లెస్ క్రూడ్ ఆయిల్, సో దట్ మనం తక్కువ కొనుక్కోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో పెద్ద పెద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే లారీస్ కావచ్చు, ఇట్లా అన్ఇంటరప్టెడ్ వెహికల్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ యూస్ చేయకుండా మనం అసలు ఉండలేము, అవర్ డైలీ నీడ్స్ విల్ నాట్ మీట్. కానీ వీలైనంత వరకు మన ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని కనుక మనం ఆపుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కనుక యూస్ చేయడం స్టార్ట్ చేస్తే మేబీ మనం కొనే దాంట్లో అట్లీస్ట్ 1% ఆఫ్ రిజర్వ్ని మనం కొనడం తగ్గించినా కూడా ఇట్ విల్ హెల్ప్ అ లాట్ ఫర్ ఆర్ గవర్నమెంట్ అండ్ ఫర్ ఆర్ ఎకానమీ ఆల్సో. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ ట్రావెల్స్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం.

Yes, welcome back, listeners. మనం అన్నాము డబల్ కమిటీలో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ త్రీ థింగ్స్ నరేంద్ర మోదీ గారు రీసెంట్ స్పీచ్లో చెప్పింది, అండ్ ది థర్డ్ వన్ ఈస్ అంతర్జాతీయ

ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అట్లీస్ట్ కొన్ని రోజులు మానుకోండి అని చెప్పేసి. సో వై హీ ఆస్ట్, బికాస్ యూ నో అబౌట్ ఆల్ అబౌట్ ఇన్క్రెడిబుల్ ఇండియా, కానీ మన టూరిజంని పక్కన పెట్టేసి చాలామంది ఇంటర్నేషనల్ టూరిజంని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ నో వెదర్ దే హ్యావ్ కంప్లీటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు సీ ఇన్ ఇండియా ఆర్ నాట్. సో అండ్ ఎందుకు ఇది మనం చేయాలి అని అనుకుంటే, అగైన్ దిస్ ఫర్ ద సేమ్ రీజన్, మనము వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ మనీ ఇన్ దేర్ కరెన్సీ. ఓకే, సో మన కరెన్సీని తీసుకెళ్ళి వాళ్ళ కరెన్సీలో ఖర్చు పెట్టాలి అండ్ దేర్ ఎకానమీ విల్ గ్రో బికాస్ ఆఫ్ అవర్ స్పెండింగ్ అనమాట. సో డబ్బులు మనవి కానీ ఖర్చు పెడుతుంది మన చుట్టాల షాప్లోనో మన షాప్లోనో కాకుండా ఎవరో షాప్లో ఖర్చు పెడుతున్నాము. సో దట్ ద మనీ డజంట్ గెట్ బ్యాక్ అండ్ మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు దానివల్ల. సో అట్లీస్ట్ 1 ఇయర్ అయినా కూడా మన దగ్గర టూరిజంని పెంచుకుంటూ వీ గో టు లుక్ అట్ అవర్ ప్లేసెస్ కావచ్చు, లేకపోతే మన దగ్గర ఇండియాలో ఇన్క్రెడిబుల్ ఇండియాలో బోల్డన్ని ప్లేసెస్ ఉన్నాయి. మన దగ్గర టూరిజం కనుక పెంచామనుకోండి మన డబ్బుల్ని మన దగ్గరే రొటేట్ చేసుకుంటాము అండ్ అవర్ ఎకానమీ విల్ గ్రో. సో అండ్ మన ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దాట్ ఈస్ వై హీ ఆస్క్డ్ అట్లీస్ట్ టు పోస్ట్పోన్ ఫర్ 1 ఇయర్ ద ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఆల్సో. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ దీస్ 3 థింగ్స్. మూడు కలిపి కూడా మనకి మళ్ళీ అక్కడికే వస్తాయి. ఫారెన్ రిజర్వ్స్ని కాపాడుకోవాలి మన దగ్గర అండ్ మన రూపీని స్పెండ్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం చూసి స్పెండ్ చేయాలి అని చెప్పేసి. సో హోప్ దీనివల్ల నాకేమొస్తుంది కంట్రీకి కదా జరిగేది అని చెప్పేసి అనుకోకండి, బికాస్ అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఫాల్స్ ఆన్ ఆ కంట్రీ విల్ ఫాల్ ఈచ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అది మిడిల్ క్లాస్ అవ్వచ్చు, రిచ్ అవ్వచ్చు, పువర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ దాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే హ్యావ్ టు ఫోర్సీ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ వీఆర్ డూయింగ్ ఇట్. సో ఎస్, ఇది మరి డబుల్ కమీటాలో బోల్డ్ అని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. ఇంకా బోల్డ్ అని విషయాలు మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026-27 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను కేబినెట్ ఆమోదించింది. అలాగే సింథటిక్ గ్యాస్ దాని అనుబంధ ఉత్పత్తుల తయారీ కోసం 37,500 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించే పథకాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. 5వ సారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ రంగస్వామి ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, విద్య, క్రీడలు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ఫైళ్లపైన సంతకాలు చేశారు. దారిద్ర రేఖకు ఎగువన ఉన్న రేషన్ కార్డుదారులకు 3 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కవరేజీని విస్తరించడం, ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల పరిశోధనా సంస్థలు పీపీపీ పద్ధతులు అత్యాధునిక నమో క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించడం, పుదుచ్చేరిలోని అన్ని ప్రాంతాల్లో స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా మోడల్ పాఠశాలను ఏర్పాటు చేయడం వంటివి ఈ నిర్ణయాల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో ఈరోజు ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖుస్రోషాహి, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్ సహా పలువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉబర్ విస్తరణను రాష్ట ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని ఖుస్రోషాహి ముఖ్యమంత్రికి తెలియజేశారు. హైదరాబాద్లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను విస్తరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన ఈ మొదటి సెంటర్లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని వివరించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో నిర్మాణంలో ఉన్న పీవీ విజ్ఞాన వేదిక పార్క్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు పరిశీలించారు. ఫోటో గ్యాలరీ, కాన్ఫరెన్స్ హాల్, ఇతర పెండింగ్ పనులపై అధికారులకు పలు సూచన చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలు ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ డిజిలాకర్, ఉమంగ్ యాప్లో విద్యార్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది 17,68,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా 15,07,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలియజేసింది. దిగుమతి చేసుకున్న ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక పటిష్టతకు దోహదపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో అవసరానికి అనుగుణంగా కనీస వాహనాలను మాత్రమే ఉపయోగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కోరారు. కార్పూలింగ్, ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని తన కేబినెట్ సహచరులకు, బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు అన్ని

Yes, welcome back, listeners. 4:11 in the studio clock. Meer vintunnaru Akashvani from Rainbow 101.9. Rainbow adds colors to your life. And manamunnamu Startup India. సో ఈ రోజుల్లో మనం చాలా స్టార్టప్లు వస్తూ పోతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. వాటిలో కొన్ని సాధారణ కాన్సెప్ట్లతోనే, లైక్ యూనో ఆల్రెడీ వచ్చిన వాటిలో బెటర్ వర్షన్ కావచ్చు, లేకపోతే ఉన్న వాటిలాగానే అనిపిస్తూ ఉంటాయి. అయితే 2026లో మరి ఇండియాలో ప్రత్యేకతతో మంచి విజయాన్ని సాధించినటువంటి కొన్ని స్టార్టప్ల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఎస్, స్టే ట్యూన్డ్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాము. ఆ కంటే ముందు ఒక చిన్న మంచి పాట వస్తుంది, ఆ తర్వాత

ఆకాశవాణికి తొంభై ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీల పొద్దుకంగా 6 గంటల

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ ఎస్, మనం ఉన్నాము స్టార్టప్ ఇండియాలో. అండ్ స్టార్టప్లలో కూడా 2026లో ఇండియాలో ప్రత్యేకంగా విజయాన్ని సాధించిన కొన్ని స్టార్టప్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. అందులో ఒకటి, మొదటిది ఆర్ట్ అండ్ వింటేజ్. 2024లో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్ నుంచి బ్రాండ్ క్రియేషన్ అవార్డు అందుకున్నటువంటి ఆర్ట్ అండ్ వింటేజ్, ఆర్ట్ అండ్ వింటేజ్ అని ఉంటుంది. భారతీయ సంస్కృతి మూలాలను ఆధారంగా చేసుకుని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్న కొత్త తరం భారతీయ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది ఈ ఆర్ట్ అండ్ వింటేజ్. ఈ బ్రాండ్ని మరి ఎవరు స్టార్ట్ చేశారు అంటే, నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులైనటువంటి ప్రీతి కుమారి మరియు శైలేంద్ర కుమార్ దీన్ని స్థాపించారు. సాంప్రదాయ లెదర్ కలలను ఆధునిక డిజైన్లతో మిళితం చేస్తూ సాధారణ రూపకల్పనకు మించి ప్రత్యేకతను సృష్టించారు. ఈ బ్రాండ్ ఉపయోగించే లెదర్ కాలక్రమేణా మరింత అందంగా మారుతుందట. దానిపై పడే ప్రతి గుర్తు, ప్రతి ముద్ర ఒక అనుభూతిని, ఒక కథను గుర్తు చేస్తుందట. ప్రీతి కుమారి మాటల్లో చెప్పాలంటే, లెదర్ ఎక్కువ కాలం కొత్తగా కనిపించకూడదు, అది మన జీవితంలో భాగమైపోయినట్టుగా అనిపించాలి అని చెప్పి చెప్పిందంట. అండ్ ఈ రోజుల్లో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మన దగ్గర ఉండేటువంటి, లైక్ యునో, మన ఘాగ్రా చోళ్ళని వాళ్ళు స్కర్ట్స్ అంటూ, లేకపోతే మన జోధ్పూరి చెప్పుల్ని వాళ్ళు ఇంకేదో పిలుస్తూ, యూకే మన చున్నీలను వాళ్ళు స్కార్ఫ్స్ అంటూ, ఇట్లా మన దగ్గర ఉండే డిజైన్స్ని, కళలను, సాంప్రదాయాలని ప్రేరేపితం చేస్తూ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తయారు చేస్తున్న ఈ రోజుల్లో ఆర్ట్ అండ్ వింటేజ్ మాత్రం భారతీయ చరిత్ర పదార్థాలు మరియు డిజైన్లను ఆధారంగా చేసుకుని తన ప్రత్యేకమైన గుర్తింపును సృష్టిస్తోంది. ప్రపంచ స్థాయి డిజైన్ శైలిని భారతీయ మార్కెట్కు పరిచయం చేస్తూనే తన మూలాలను మరవకుండా అంతర్జాతీయంగా విస్తరించడం ఈ బ్రాండ్ విజయానికి ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు. సో ఇలా స్టార్టప్లలో మరి ప్రత్యేకంగా నిలిచినటువంటి కొన్ని స్టార్టప్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక చక్కటి పాట వస్తుంది, వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

Yes, welcome back, listeners. 4:36 in the studio clock, and meeru naru Startup India lo, and manam maatladukuntunnam about the new startups which have vijayam pondinatuvanti startup in 2026 lo anedi manam maatladukuntunnam. And the second one is Sukhna Foods. Okay, mana perthone manamu ardham chesukochu. Sukhna ante dried, like it's about the food anamata. Adoka pramukha food production company, and manam ee రోజుల్లో యూజ్ చేస్తున్నటువంటి క్విక్ డెలివరీ యాప్స్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా రెస్టారెంట్స్లో కావచ్చు, ప్రముఖ బ్రాండ్లకి వీళ్ళు పూర్తి స్థాయి బ్యాక్ ఎండ్ యూనో భాగస్వామిగా పనిచేస్తున్నారు. లైక్ కబాబ్స్,

కావచ్చు, మోమోస్ కావచ్చు, గ్రేవీస్ కావచ్చు, బిర్యానీస్, సాఫ్ట్ పరాటాస్ వంటి అనేక రకాలైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఏవైతే ఉందో వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రోజన్ మరియు చిల్డ్ ఫుడ్స్ సొల్యూషన్ని అందిస్తున్నారన్నమాట. సో మరి ఈ సంస్థ స్వస్తిక్ ఔజా అనేవారు స్థాపించారు. అండ్ చెఫ్ లేకపోయినా కూడా, ఒక రెస్టారెంట్లో కావచ్చు, ఒక ఫుడ్ బిజినెస్లో చెఫ్ లేకపోయినా కూడా సులభంగా మా నిర్వహించుకోగలిగేటువంటి చెఫ్లెస్ అండ్ ఫూల్ ప్రూఫ్ కిచెన్ మోడల్ అనే దాని నుంచి వచ్చిందంట ఈ ఐడియా. అండ్ ఈ ఆలోచనతో ఈ సంస్థని ఆయన ప్రారంభించారు. హోటల్స్, రెస్టారెంట్స్, క్యూఎస్ఆర్ చైన్స్, క్యాటరింగ్ సేవలు మరియు ఆధునిక రీటైల్ రంగాల్లో ఇది ఎంతో యూస్ఫుల్గా ఇప్పుడు మారింది. అండ్ దీంతో మేనేజ్మెంట్కు, సిబ్బందిపై అధికారి ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంటే చెఫ్ పైన మనకి

అధికారి ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంటే చెఫ్ పైన మనకి ఈ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా తీసి మనం చేయొచ్చు. సో ఈ సూక్నా ఫుడ్స్లో ప్రతి థింగ్ కూడా ఏదేదైతే తయారు చేయబడుతుందో అది FSSC 2200 సర్టిఫైడ్ గా తయారవుతుందంట. అండ్ అలాగే మోడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్ మరియు బ్లాస్ట్ ఫ్రీజింగ్ అనేటువంటి న్యూ టెక్నాలజీస్తో, ఫుడ్ టెక్నాలజీస్తో దీని ఫ్రెష్నెస్ని కాపాడుతారంట వీళ్ళు. సో ఎస్, ఫుడ్లో కొత్తగా వచ్చిన స్టార్టప్ ఇది. సో ఇంకా ఇలాంటి స్టార్టప్ల గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

আকাশবাণী এফএম রেইনবো 101.9 রেইনবোতে জীবিতম রাঙ্গুলাময়ম অ্যান্ড মানে নাম স্টার্ট আপ ইন্ডিয়ালো অ্যান্ড দ্য নেক্সট স্টার্ট আপ ఏదైతే మనకి బెస్ట్ స్టార్ట్ అప్ గా నిలిచిందో అది ఏంటి అంటే ఆరోగ్యం హోమ్ స్టే అండ్ యోగాశ్రమం. సో మహారాష్ట్రలోని ముల్షి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ప్రత్యేకమైన అగ్రి టూరిజం మరియు వెల్నెస్ కేంద్రం ఇది. ఇది 2026లో జరిగిన ప్రతిష్టాత్మకమైన 19th వరల్డ్ అగ్రి టూరిజం అవార్డ్స్లో బెస్ట్ అగ్రి టూరిజం ఇన్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగంలో అవార్డు అందుకుంది. మరి గుర్తింపు ఎందుకు అనంటే మరి పర్యావరణ పర్యాటకం ఏదైతే ఉందో ఆరోగ్యకరమైన జీవన విధానం మరియు స్థిరమైన గ్రామీణ అభివృద్ధిని సమన్వయం మిక్స్ చేస్తూ దానికి ప్రత్యేకతను సంతరించుకుందన్నమాట. సో టాటా డ్యామ్ బ్యాక్ వాటర్స్ సమీపంలో అందమైన ముల్షి కొండల మధ్యలో ఉన్న ఈ స్థలం యోగా ధ్యానం ఆర్గానిక్ వ్యవసాయం మరియు అడవులలో అనుసంధానమైన కార్యక్రమాల ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉండే జీవనశైలిని ప్రోత్సహిస్తోంది. ప్రకృతి ఆధ్యాత్మిక మరియు స్థిరమైన అభివృద్ధిని కలిపే లక్ష్యంతో ఈ సంస్థని ప్రారంభించారంట. గ్రామీణ జీవన విధానాలను మరియు స్థానిక పర్యావరణ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ అగ్రి టూరిజం రెండు మిక్స్ చేస్తూ ఈ రంగంలో ఇదొక ఆదర్శంగా నిలిచిందంట. మరి ఈ అవార్డును బాధ్యతాయుతమైన పర్యాటకానికి ఆరోగ్యం చూపుతున్నటువంటి నిబద్ధతను మరియు మరింత బలపరుస్తూ భారతదేశంలో ఆరోగ్యకరమైన మరియు ప్రకృతి ఆధారిత ప్రయాణ అనుభవాలను కోరుకునే వారికి ప్రముఖ గమ్యస్థానంగా దీన్ని చూపిస్తున్నారంట. సో మనం కూడా వీలైతే ఒకసారి వెళ్ళొద్దాం, ఓకేనా? చలో మరి స్టేట్ ఇంకా బోల్డ్ అని విషయాలు మనం మాట్లాడుకుందాము ఈ సూపర్ సాంగ్ తర్వాత.

0: ఇప్పుడు ఆకాశవాణిలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత ఆతిథ్యం ఇవ్వనుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. హైదరాబాద్లోని సచివాలయంలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన టైగర్ రిజర్వ్లపై అటవీ అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం, అటవీ దళాల అధిపతి డాక్టర్ సి సువర్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగ్దారీ సే భాగ్యోదయ దార్శనికత కింద వికసిత్ భారత్ కోసం ఏఐ ద్వారా సమ్మిళిత అభివృద్ధి, మైనారిటీల సంక్షేమంపై రేపు న్యూఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియానో ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన మన దేశ పర్యటనకు వచ్చారు. పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పెద్ద పులుల సంరక్షణలో భారతదేశం సాధించిన విజయాలను తెలియచేయడానికి అంతర్జాతీయ పెద్ద పులుల కూటమి లక్ష్యాలను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలు దేశంలోని 5 ప్రధాన వన్యప్రాణి జాతులైన పులి, ఏషియా సింహం, చిరుత, మంచు చిరుత, చీతాలపైన దృష్టి సారిస్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఓఎస్డీగా రిక్కి రాథన్ పండిట్ వెట్రివెల్ నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన నియామకంపై అన్ని పార్టీల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశ కోసం నిర్వహించే టీజీ పోలీస్ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ఈరోజు ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 293 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 106439 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి నుంచి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాము.

Yes, welcome back, listeners. 5:03 in the స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఎస్, మరి మనమున్నాము తాజా ట్యూన్స్లో. అండ్ తాజా ట్యూన్స్లో మరి నేను ప్లే చేయబోతున్న ఫస్ట్ సాంగ్ వచ్చేసి జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీలో నుంచి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఒక డబ్డ్ మూవీ అనమాట, తమిళ్ నుంచి డబ్ అయిన మూవీ. ధనుష్ గారు తీశారు ఈ మూవీ. అండ్ దిస్ పర్టికులర్ సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ ఎస్, మీరు కూడా వినండి, విని ఆనందించండి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో బందూకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలే.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. 4:13 ఇన్ ద స్టూడియో క్లాక్. అయితే రీసెంట్గా చాలా కొత్త మూవీస్ రిలీజ్ అయ్యాయి, అండ్ అందులో ఒక మూవీ నేను రీసెంట్గా చూసింది ఏమిటి అంటే ఎల్ఐకే లైఫ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, సో కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా మేబీ లైక్ ఇంకొక 20 ఇయర్స్ పోతే అలాగే తయారవుతుందేమో సొసైటీ అని కూడా అనిపించింది నాకైతే. సో ఇన్ కేస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రిలేట్ అవుతారు. అండ్ సగం వరకు అయితే ఇప్పటికీ ఆల్మోస్ట్ రిలేటబుల్గానే ఉన్నాయి, లైక్ మెట్రోస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఫోన్స్ పట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు కదా. మీరు నమ్ముతారో నమ్మరో, బస్సులలో కావచ్చు లేకపోతే మెట్రోలలో కావచ్చు మీరు కూడా రియలైజ్ అయ్యి ఉంటారు, జనాలు ఒకరి మొహాలు ఒకరు చూడడం కూడా చాలా వరకు తగ్గించేశారు. ఎవరి మొహం చూసినా కూడా ఆ ఫోన్లోనే ఉంటుంది. సో అండ్ ఇంకా ఏ కామెడీ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎవరి కాంటెంట్ వాళ్ళు ప్లే చేసుకుంటూ ఉంటారు, అసలు సైలెంట్గా ఖాళీగా ఫోన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి యూనో కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి 60 ఇయర్స్ పీపుల్ వరకు ఎవరి టైప్ ఆఫ్ కాంటెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు, బట్ స్టిల్ దే ఆర్ కీపింగ్ దేర్ ఫేసెస్ ఇన్ ద ఫోన్స్ ఓన్లీ. సో అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది దిస్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మేబీ ఫ్యూచర్లో ఇది ఏదైతే మనకు చూపించిందో అలాంటిది నిజంగానే వచ్చే సిచ్యువేషన్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇంకా ఈ మూవీ గురించి వాట్ ఐ హావ్ సాన్ అండ్ వాట్ నేను దాంట్లో ఏం తెలుసుకున్నాను అనే విషయాల గురించి నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ ఈస్ కమింగ్, స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता, अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: Yes, welcome back, listeners. 5:31 in the studio clock. మనం ఉన్నాము తాజా ట్యూన్స్ లో అండ్ బ్యూటిఫుల్ న్యూ సాంగ్స్ అన్ని కూడా వింటున్నారు అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ LIK లైవ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎందుకంటే సినిమాలో అలాగే అంటారు అనమాట దాన్ని, లైక్ నేను అనుకుంటా ఉంటాను కంపెనీ అనొచ్చు కదా, ఎందుకు అలా కంపెనీ అంటున్నారు అంటే మేబీ ఇట్స్ దే సిగ్నేచర్ టాక్ కావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో అబౌట్ దిస్ మూవీ, 2040లోకి జంప్ అయితే ఎవ్రీ పర్సన్ విల్ బీ టూ మచ్ అడిక్టెడ్ టు దేర్ ఫోన్. ఆల్రెడీ ఇప్పుడు అడిక్టెడ్గానే ఉన్నారనుకో, సో అప్పుడు ఇంకా అడిక్టెడ్గా ఉంటారనమాట. సో వాట్ ఎవర్ దే డూ, వాట్ ఎవర్ దే సే, వాట్ ఎవర్ వాళ్ళు ఏం చేసినా కూడా లైక్స్ షేర్స్ సబ్స్క్రిప్షన్ కోసం లాగానే అయిపోతుంది. అండ్ ఎవ్రీ చైల్డ్ ఇస్ ఫోన్లోనే మునిగి తేలుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆపోజిట్గా ఈ ఫోన్స్ అన్నిటినీ వాడకుండా ఒక ఆర్గానిక్ లైఫ్ లివ్ చేసే ఒక సొసైటీ ఉంటుందన్నమాట. సో అలాంటి దాంట్లో చాలామంది చేరడము ఓకే. అండ్ ఎవరైనా సోషల్ మీడియాలో మనకి తప్పులు చేసినా లేకపోతే యూనో ఇట్లాంటివి చేసిన వాళ్ళని ఒక 6 మంత్స్ 1 ఇయర్ అలాంటి కేంద్రాలకి పంపించడం, ఆర్గానిక్ కేంద్రాలకి వితౌట్ ఫోన్ బతకడం ఎలాగా అనేది నేర్పించడం అనేది సినిమాలో చూపించారనమాట. లిటరల్గా నాకు ఎందుకు ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి అని అనిపించిందంటే, రీసెంట్గా ఒక చెంచల్గూడ జైల్లో ఒక సెల్ ఓపెన్ చేశారంట. మన ఫోన్ ఇవన్నీ ఏమీ లేకుండా అసలు జైలు జీవితం ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే మనం పోవచ్చు, మన దోస్తుల్ని కూడా పట్టుకోవచ్చు అంట. సో అంటే యూనో నేరాలు చేయకుండా ఉండాలి లేకపోతే జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది కొంత క్యూరియాసిటీ ఉంటుంది కదా కొంతమందికి. సో ఇలాంటిది అరేంజ్ చేశారంట. సో రోజులు రోజులు పోతూ ఉంటే మనము ఎంత ట్రై చేసినా కూడా మనల్ని మనం ఫోన్ చూడకుండా ఆపుకోవడం అనేది చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి ఆర్గానిక్ కేంద్రాలు ఇట్లాంటి నిజంగానే వస్తే, ఆల్రెడీ చాలా వచ్చాయి, వస్తే గనక చాలామంది పేరెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా దాన్ని ఆఫ్ చేసుకుంటారేమో అని చెప్పేసి నిజంగా ఇది జరిగే సూచనలు అయితే కనిపిస్తుంది.

అయ్యో అని అనిపించింది నాకు. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు, అండ్ మనకి ఓటీటీలో లభ్యమవుతుంది ఇది. సో ఎస్, ఇంకా బోల్డన్ని విషయాలు, మాటలు, పాటలు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ స్టేట్.

మిత్రం రంగులమయం అండ్ ఫైనల్గా నేను మీ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది అనమాట. హోప్ యూ హ్యాడ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంజాయబుల్ అండ్ యూనో మంచి మంచి పాటలు నేను ప్లే చేసినా అనుకుంటున్నా. హోప్ యూ గైస్ ఎంజాయిడ్ అండ్ మన నెక్స్ట్ ఆర్జీ రెడీగా ఉన్నారు సాహితి చందన ఫర్ యువర్ గైస్. ఇంకా బోల్డని ముచ్చట్లు పాటలు ఇవన్నీ అయితే తీసుకొస్తుంది. సో ద ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ ఓవర్, కీప్ లిజనింగ్ అండ్ దిస్ ఇస్ ఆర్జీ జ్యోతిర్మయి సైనింగ్ ఆఫ్ అఫీషియలీ. స్టే ట్యూన్డ్.

ఇప్పుడు ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో చెక్ బౌన్స్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ దండెం రామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం పార్ట్ 2 వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన చెక్ బౌన్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది దండెం రామిరెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి దండెం రామిరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: నిత్య జీవితంలో జరిగే ఎన్నో పనులకి అటు మిత్రుల మధ్య కానీ వ్యాపార రీత్యా కానీ చెక్కులు ఇవ్వడం అనేది పరిపాటి. మనం కొన్ని చోట్ల గమనిస్తుంటాము, చెక్కు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోటు కూడా రాయించుకుంటారు. అంటే ప్రామిసరీ నోటు అదే అమౌంట్కి, ఉదాహరణకి ఒక 10,000 చెక్ ఇచ్చారు, 10,000 ప్రామిసరీ నోటు, ఆ తీసుకున్న అతను రెండింటికి బద్దుడై 20,000 కట్టాల్సిన పరిస్థితి వస్తుందా?
1: ప్రామిసరీ నోటు 10,000కి, చెక్కు 10,000కి ఉంటే 20,000 కట్టాల్సి ఉంటుందా అంటారా? అలా లేదండి. ప్రామిసరీ నోట్ అనేది చాలామంది ముందు జాగ్రత్త కోసం ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్గా తీసుకునే అలవాటు ఉంటుంది. అది మంచి పద్ధతి. సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా చెక్ బౌన్స్ కేసుల్లో చెక్కు మీద కూడా కేసు కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ప్రామిసరీ నోటు మరి చెక్ అమౌంట్ రెండు కూడా సేమ్ అమౌంట్ ఉండి ఒకే వ్యవహారం జరిగినందుకు రెండు డాక్యుమెంట్స్ ఉన్నంత మాత్రం డబుల్ అమౌంట్ ఏం కాదండి. దానికి ఇది సపోర్టింగ్ డాక్యుమెంట్, అప్పుడు నాకు అతను డబ్బులు ఇవ్వడము తీసుకోవడం జరిగిందని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది.
0: ఇచ్చిన చెక్కుకి ప్రామిసరీ నోటు రెండు ఒకే ట్రాన్సాక్షన్కి సంబంధించి జరిగినట్లయితే ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో దాని పట్లే చెక్కు బౌన్స్ అయినట్లయితే కేసు వేయడానికి వీలవుతుంది.
1: అవునండి.
0: ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారము ప్రామిసరీ నోటుకి ఏమైనా విలువ కానీ ఉందంటారా?
1: ఖచ్చితంగా అండి. మామూలుగా చెక్కు ఫెయిల్ అయినప్పుడు నేను అతనికి ఇంత అప్పు ఇచ్చానో లేకపోతే అరువు ఇచ్చానని చెప్పి అని చెప్పినప్పుడు ఈ యొక్క చెక్ బౌన్స్ కేసు పోయినప్పుడు జనరల్గా అవతల వ్యక్తి అయితే చెక్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు చాలా ఇతని కేసు నీరు గార్చడానికి అని చెప్పని ఆ వ్యవహారం జరగలేదు అని చెప్పడానికి ఒక రకమైనటువంటి ఏదో కొన్ని కారణాలు నా చెక్కు పోయిందని కానీ లేకపోతే నా చెక్కు నాకు తెలియకుండా ఇతని చేతిలో పోయిందని చెప్తారు. అలాంటి సందర్భాల్లో ఈ ప్రామిసరీ నోటు లేదా బాండ్ ఇలాంటివి ఉన్నప్పుడు, ముఖ్యంగా ప్రామిసరీ నోటు ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ ప్రామిసరీ నోట్ అనేది అన్ని విషయాలు రాస్తారు, పేరు అడ్రస్, కాబట్టి అది ఉండడం అనేది చాలా ఖచ్చితంగా ఆ యొక్క చెక్ కేసు వేసిన అతనికి సపోర్టింగ్గా చాలా ఉపయోగపడుతుంది.
0: ముఖ్యంగా ఈ ప్రామిసరీ నోట్లో వివరాలన్నీ విపులంగా రాస్తూ సాక్షి సంతకం కూడా తీసుకుంటారు.
1: ఉండాలండి. సాక్షి సంతకం ఉంటేనే ప్రామిసరీ నోటు యొక్క వ్యవహారం జరిగిందని చెప్పడానికి ఒక ప్రమాణం ఉంటుంది.
0: మామూలుగా చెక్ డిజానర్ అయిన కేసుల్లో కోర్టులో గమనిస్తుంటాము, మీరు తీసుకున్న అమౌంట్కి లేదా ఇచ్చిన అమౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించారా అని అడుగుతుంటారు.
1: చాలా మంచి ప్రశ్న అండి. ఈరోజు సమాజంలో కోర్టుల్లో జరుగుతున్న చెక్ బౌన్స్ కేసులు అన్నిట్లో కూడా దాదాపుగా ప్రతివాది యొక్క ముద్దాయి తరఫున ఉన్నటువంటి న్యాయవాది గారు అడిగేటువంటి సర్వసాధారణమైన ప్రశ్న ఇన్కమ్ ట్యాక్స్లో మీరు చూపించారా ఈ వ్యవహారాన్ని అంటారు. అది చాలా కేసుల్లో మన భారత అత్యున్నత న్యాయస్థానం వారు ఇచ్చిన తీర్పుల్లో కూడా

0: చెప్పడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. అలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించినంత మాత్రాన ఈ యొక్క చెక్కు యొక్క అమౌంట్ని అది అన్ఎన్ఫోర్సబుల్ డెట్ అని అనడానికి వీల్లేదు అని చెప్పని సుప్రీంకోర్టు వారు కూడా చాలా తీర్పుల్లో చెప్పారు. ఎందుకంటే ఒకవేళ అది అతను చూపించకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాల్లో, అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు తర్వాత ఈ యొక్క అప్పిచ్చిన వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో వ్యవహారమే కానీ దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఉంటే ఫైన్ వేయడం కానీ లేకపోతే అతని మీద చర్య తీసుకోవడం కానీ జరుగుతుంది. అది సపరేట్ సెక్షన్ 269 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కానీ 271 ప్రకారంగా ఫైన్ వేయడం ఉంటుంది. కానీ దాంత మాత్రాన ఈ చెక్కు కేసు నీరుగార్చాలనేటువంటి యొక్క ప్రస్తావన మంచిది కాదని చెప్పని రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగిందండి. అలా కండిషన్ ఏం లేదు.
1: కొన్ని చోట్లలో గృహిణులు కానీ సీనియర్ సిటిజన్స్ కొందరు ఉంటారు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్లోనే ఉండరు, అంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయరు. అవును, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు?
0: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అందులో చూపించకపోయినా, ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించినా కానీ ఈ అమౌంట్ చూపించకపోయినా కానీ ఎలాంటి వ్యత్యాసం లేదు, చెక్ బౌన్స్ కేసుల్లో దాని మీద ఎలాంటి ప్రభావం ఉండదు అని చెప్పని రీసెంట్గా 2025 కూడా మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారానికి దీనికి సంబంధం లేదని, ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించని వారు కూడా అప్పులు ఇచ్చినంత మాత్రాన చెక్ బౌన్స్ కేసు వేయకూడదు అనేటువంటిది ఎక్కడ కూడా నియమం లేదండి.
1: రామరెడ్డి గారు, కోర్టులో ప్రొసీజర్ ప్రకారము టైం పడుతుంది ఒక్కొక్కసారి. ప్రాథమికంగా కోర్టు ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు, అంటే నిజంగానే ఇతను చెక్ ఇవ్వడం నిజము, అది బౌన్స్ కావడం నిజము అనే విషయం వచ్చినప్పుడు తాత్కాలిక ఉపశమనంగా కోర్టు నుంచి రిలీఫ్ దొరుకుతుందా?
0: ఖచ్చితంగా అండి. 2019 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని పార్లమెంటు వారు ఒక 2 సెక్షన్లు జత చేయడం జరిగింది. సెక్షన్ 143A అనేది ఇది ట్రయల్ కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎలాగూ, అంటే ఆ కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులనండి, మీరు ఆ కేసులు భారం చాలా పెరిగిపోవడం కానివ్వండి లేదా రకరకాల కారణాలతోటి ఈ యొక్క వాయిదాలతోటి కేసులు సంవత్సరాల తరబడి పోతుంది కాబట్టి అవతల వ్యక్తి చెక్ డబ్బులు ఇచ్చి చాలా మనోవేదనకు గురవుతున్నాడు కాబట్టి ఎగ్జామినేషన్ అని ఒక స్టేజ్ ఉంటుంది. అతను కోర్టుకు హాజరైన తర్వాత మీరు ఈ మీద నేరం మోపబడింది, దీనికి మీ సమాధానం ఏంటి అని చెప్పని ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ రోజు కేసు వేసిన వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేసినట్టయితే సెక్షన్ 143A ప్రకారంగా చెక్కు అమౌంట్ మీద 20% దాటకుండా కోర్టు వారు ఒక తాత్కాలికమైనటువంటి ఒక టెంపరీ ఇంటీరియం కాంపెన్సేషన్గా అవార్డు చేయిస్తారండి. కానీ అదేంటంటే 60 రోజుల్లోపట అతను పే చేయాలి కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టయితే. 60 రోజుల్లో పే చేయకపోతే దానికి రికవరీ అనేది రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ఈ యొక్క అమౌంట్ని ఏదైతే ఉందో ఈ కేసు ట్రయల్ జరిగిన తర్వాత ఒకవేళ ఈ చెక్ వేసిన వ్యక్తి విన్ అవుతే గెలిస్తే ఆ అమౌంట్ ఇతని దగ్గరే ఉంటుంది, అది పోను, మిగతా అమౌంట్ కోర్టు ఆర్డర్ తెస్తుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి ముద్దాయే కేసులో గెలిచినట్టయితే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ కేసులో ఈ అమౌంట్ని మళ్ళీ అతను 60 రోజుల్లోపట తిరిగి చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకు వడ్డీతో సహా. ఈ యొక్క కేసు చేసిన వ్యక్తి చెల్లించాలని కూడా ఒక నియమం ఉందండి.
1: అడ్వకేట్ గారు, ఒక చెక్కు కోర్టులో కేసు వేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత దాని పట్ల ఒక నిర్ణయం జడ్జిమెంట్ వచ్చింది అనుకుందాం, ఆ సంవత్సరానికి సరిపడా ఇంట్రెస్ట్ ఏదైతే లాస్ అవుతాడో అది కూడా జడ్జిమెంట్లో క్యాలిక్యులేట్ చేయబడుతుందా?
0: ఒకవేళ కోర్టు చెక్ అమౌంట్ వరకు మాత్రమే ఆర్డర్ చేస్తుంటే వడ్డీని కూడా 9% వడ్డీ దాటకుండా, సంవత్సరానికి 9% వడ్డీ దాటకుండా కూడా కోర్టు అవార్డు చేసేటువంటి యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది. కోర్టు ఖర్చులు కూడా ఆర్డర్ చేయొచ్చండి. కానీ ఈ యొక్క తీర్పులో చెక్ అమౌంట్కు 2x శిక్ష వేసే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి సందర్భాల్లో ఈ ఖర్చులు ఇవన్నీ కూడా ఇవ్వకుండా అందులోనే అతనికి కోర్టు ఖర్చులు, కోర్టుకు ఫైన్ పోను, మిగతా అమౌంట్ కాంప్లైనెంట్కి ఇవ్వాలని చెప్పని కూడా డైరెక్షన్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయండి.
1: అంటే 1 లక్ష రూపాయలు చెక్ బౌన్స్ కేసులో కనుక కేసు వేసిన వాళ్ళు గెలిచినట్లయితే కోర్టు డిస్క్రిషన్ ప్రకారము డబల్ ద అమౌంట్,
0: 2 లక్షల వరకు కూడా జరిమానా విధించేటువంటి యొక్క పవర్ ఈ యొక్క చెక్ బౌన్స్ చట్టంలో పొందుపరచబడిందండి. అది వేరే జైలు శిక్ష కూడా వేయొచ్చండి, 6 నెలలు మించకుండా జైలు శిక్ష కూడా వేయచ్చు, లేదంటే 2 కూడా వేయొచ్చు.
1: అడ్వకేట్ గారు, మనము కొన్ని సందర్భాల్లో గమనిస్తుంటాము, అది స్నేహితం కావచ్చు లేదంటే ఈమె చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు, తరచుగా డబ్బులు తీసుకోవడం కానీ చెక్స్ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది. ఒకటి కాకుండా 2-3 చోట్ల కేసు వేసే అవకాశం ఉంటుందా?
0: సాధారణంగా ఇప్పుడున్న చట్టం ప్రకారం ఏంటంటే చెక్కు కేసు వేయాలంటే ఎక్కడైతే చెక్కు తీసుకున్న వ్యక్తి తన బ్యాంకులో ఎక్కడైతే ప్రజెంట్ చేస్తారో ఆ యొక్క బ్యాంకు పరిధిలో వచ్చేటువంటి కోర్టు జ్యూరిడిక్షన్లో కేసు వేయాలనేది చట్టం అండేది. 2015 ఆ యొక్క చట్టం వచ్చింది. అంతకుముందుకు ఏంటంటే

0: సెక్యూర్డ్ ప్లేస్ కానీ కాంప్లైనెంట్ ప్లేస్ కానీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కాంప్లైనెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండేటువంటి ప్లేస్లోనే వేయాలి. అయితే దీన్ని ఆసరా తీసుకొని దేశంలో, రాష్ట్రంలో, వేరే ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్నటువంటి ఆఫీసులు కానీ అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లనే ఆసారా చేసుకొని అక్కడ కూడా చెక్కులు ప్రజెంట్ చేసి వీరిని వేధించడానికి, తిప్పడానికి ఒక అవకాశం తీసుకుని, అలాంటి సందర్భాల్లో ఒకే వ్యవహారానికి సంబంధించిన రకరకాల చెక్కులు ఉన్నా కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఒకే కోర్టుకు బదిలీ చేయాలి. ట్రయల్ స్టార్ట్ కాకపోతే, అప్పటికి ఒక సాక్ష్య విచారణ స్టార్ట్ కానప్పుడైతే అన్ని కేసుల్ని ఈ చట్టాన్ని అనుసరించి ఒకే కోర్టుకు బదిలీ చేయాలని యొక్క కూడా 2019 సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్ని కేసులు ఒకే కోర్టుకు రావాలండి.
1: అంటే ఒక వ్యక్తి వేరు వేరు అవసరాల నిమిత్తం వేరు వేరు సందర్భాల్లో చెక్కులు ఇచ్చినప్పుడు మీరు బ్యాంకుని జ్యూరిస్డిక్షన్ ప్రాతిపదగా తీసుకున్నప్పుడు వేరే స్టేట్లో దూరభార ప్రాంతాల్లో ఉండే బ్యాంకుల్లో ప్రజెంట్ చేసి అక్కడ ఒక కేసు ఇక్కడ ఒక కేసు వేయకుండా అన్నీ ఒక దగ్గరికి కంబైన్డ్గా,
0: అవునండి,
1: ఒక కోర్టుకి నిర్ణయించి
0: ఈ యొక్క కాంప్లైనెంట్ యొక్క మెయిన్ వ్యవహారం జరిగేటువంటి బ్యాంకు ఏదైతే ఉంటుందో అక్కడికి మాత్రమే మిగతా కేసులన్నీ కూడా బదిలీ చేసేయాలి అని చెప్పని ఒక 2019 తీర్పు వచ్చింది. అప్పటి నుండి అన్ని కేసులు కూడా దాదాపుగా బదిలీ చేయాలి. ఒకవేళ అలా కాకుండా అక్కడ సాక్ష్యాలు మొదలైన కేసులు మాత్రం అక్కడే నడుస్తాయండి. ముందు స్టేజ్లో ఉన్నవన్నీ కూడా ఒకే ప్లేస్కు మార్చాలి అన్నారు.
1: కేసు నడుస్తున్న కాలంలో మనము పెద్దల సహాయంతో లేదంటే మిత్రుల సహాయంతో ఒక ఒప్పందం కుదుర్చుకొని రాజీకొచ్చి ఈ కేసును ఉపసంహరించుకోవచ్చా?
0: ఖచ్చితంగా అండి. శిక్ష వేయడానికి ఉద్దేశించిందే కానీ అంత మాత్రాన అది క్రిమినల్, పూర్తిగా క్రిమినల్ కేసు కాదు కాబట్టి, చెక్కు ప్రజెంట్ చేసిన అతను ఫెయిల్ అయిన సందర్భంలో నోటీస్ ఇస్తారు కాబట్టి డబ్బులు ఇయ్యని పక్షంలోనే కోర్టుకు పోవలసి ఉంటుంది. అది ఒక ప్రీ కండిషన్. అప్పుడు మధ్యలో ఒకవేళ ఎదుటి వ్యక్తి మీరు అన్నట్టుగా ముద్దాయి తను మనసు మార్చుకునో లేకపోతే ఈ యొక్క కోర్టు చుట్టూ తిరగలేక నిజంగా ఇవ్వాలని చెప్పి అనేది తను ఒక మనసు ఖచ్చితంగా ఒక భావానికి వచ్చేసేసి దాని దగ్గర రాజీ కుదుర్చుకున్నట్టయితే సెక్షన్ 147 ప్రకారంగా ఒక నియమం అనేది చేయడం జరిగిందండి. అయితే తను ఇద్దరు ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చండి. ఎనాల్టీ పెనాల్టీ కూడా లేకుండా, గతంలో పెనాల్టీ వేసేవారు 10% అని, 15% జిల్లా కోర్టులో అయితే, అప్పీల్ కోర్టులో అయితే 15%, హైకోర్టు అయితే 20% పెనాల్టీ కూడా పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా కోర్టు వారు లిబరల్గా దాన్ని కాంప్రమైజ్ రికార్డ్ చేసి కేసు క్లోజ్ చేయొచ్చు.
1: పెద్దల మధ్య, మిత్రుల మధ్య ఒక రాజీపత్రం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకొని అది కోర్టుకు సబ్మిట్ చేసి కేసును విరమించుకోవచ్చు కదండి?
0: అలా పత్రం రాయాలని ఏం లేదండి. కాంప్లైనెంట్ పార్టీ వాళ్ళ యొక్క తరఫున అడ్వకేట్ గారి న్యాయవాది సమక్షంలో కోర్టులో ఒక పిటిషన్, మామూలు పిటిషన్ వేసి నేను కేసు విరమించుకుంటున్నాను, ఈ విషయంలో కోర్టు వారికి ఎలాంటి జోక్యం ఉండదు, ఎందుకు విరమించుకుంటున్నావు, నీకు డబ్బులు వచ్చాయా రాలేదా, ఇంకో కేసు వేశారా, ఎలాంటి ప్రశ్నించకుండా పార్టీని గుర్తించి అదే పార్టీ అయితే న్యాయవాది సమక్షంలో కేసుని క్లోజ్ చేయొచ్చు. ఎలాంటి పత్రం కూడా వేయాలనేటువంటి రూల్ ఏం లేదు. ఉంటే వేయచ్చు. ఏ ఒప్పందం ప్రకారం జరిగింది, భవిష్యత్తులో మళ్ళీ
1: రికార్డ్
0: ప్రాబ్లం కాకుండా అంటే రికార్డ్ కావాలంటే వేయచ్చు. సెక్షన్ 320 కింద పిటిషన్ వేసేసి క్లోజ్ చేసుకోవచ్చు అండి.
1: మామూలుగా కొంతమందికి ఈ అడ్వకేట్ని ఎంగేజ్ చేసి కోర్టుల ద్వారా కొట్లాడాల్సిన స్తోమత ఉండకపోవచ్చు ఆర్థికంగా. సో లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి ఈ కేసుని కాంప్రమైజ్ చేయమని చెప్పి కోరొచ్చా?
0: కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆ కోర్టు వారిని అక్కడ ఇద్దరు ఇరుపక్షాల మధ్యలో కుదరినప్పుడు లీగల్ సర్వీసెస్లో ఎలాంటి సహాయమైనా కోరొచ్చండి. మాకు ఉంది, నేను ఈ విధంగా నేను ముందుకు వస్తున్నాను, కానీ ఎదురుపక్షం వాళ్ళు సమ్మతించట్లేదు కాబట్టి కాస్త మా ఇద్దరి మధ్యలో సయోధ్య కుదర్చండి అంటే, ప్రతి జిల్లాకు ఒక న్యాయసేవా సంస్థ ఉంటుంది, తాలూకాకు మండల న్యాయసేవా సంస్థలు ఉంటాయి, వాళ్ళు కూడా జోక్యం తీసుకొని వీలైతే ఇరుపక్షాలను కూర్చుండబెట్టుకొని ఇద్దరి మధ్యలో వచ్చేటువంటి రాజీ సమంజసంగా కుదిర్చే అవకాశం ఉంది. లేదు అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఇప్పుడు మన దేశంలో జాతీయ లోక్ అదాలత్ కూడా జరుగుతుంది, అక్కడ కూడా ఒక దరఖాస్తు పెట్టుకున్నట్టయితే పిలిపించి వారి జోక్యం కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇది చాలా మంచి అవకాశం అని చెప్పని సర్ది చెప్పే అవకాశం ఉంది. అలా జరుగుతూ ఉన్నాయి కూడా చెక్ బౌన్స్ కేసు.
1: అలా లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి ఇరుపక్షాలు ఒక అండర్స్టాండింగ్ వచ్చి రాసుకున్న పత్రం తర్వాత మళ్ళీ అప్పీల్ ఉండదు కదండి?
0: అది దాదాపుగా గౌరవ సుప్రీంకోర్టు తుది తీర్పు ఎంత అయితే బలంగా ఉంటుందో, న్యాయ సహాయ సంస్థ, న్యాయ సేవా సంస్థ యొక్క సహాయంతో ఏ తీర్పు, ఒక చెక్ బౌన్స్ కేసు కాదు ఏదైనా కానీ, అక్కడ ఇచ్చేటువంటి తీర్పు అనేది దాదాపుగా అది అల్టిమేట్, అదే చివరి ఫైనల్ తీర్పు అండి. ఇంకా దాన్ని అప్పీల్ అనేది ఉండదు, ఎలాంటి అవకాశాలు తిరగదోడేటువంటి అవకాశాలు ఉండవు. అందులో రాసుకున్నటువంటి నియమాలు ఏదైనా ఒకవేళ ఎవరైనా పార్టీ విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే తప్ప అందులో ఉన్నంత వరకు అమలు జరుగుతుంది.

0: మాత్రం ఇంకొక ఏ కోర్టులు కూడా అందులో దాన్ని తిరిగిదోడి అప్పీల్ చేసేటువంటి అవకాశాలు లేవండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ దండయాన రామరెడ్డి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇది మన చట్టం శీర్షికన చెక్ బౌన్స్ గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ దండం రామిరెడ్డి గారితో పరిచయం పార్ట్ 2 విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ఎస్, వెల్కమ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. జెన్జీ, మనందరి జెన్జీ కోసం ఒక మంచి, మన కోసమే, మనలాంటి జెన్జీస్ కోసమే ఒక షో. సో మన జెన్జీస్ కష్టాలు అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం ఈ షోలో. మంచి మంచి సాంగ్స్ వినేద్దాం. నేను మీతో మాట్లాడడానికి వచ్చేసాను ఆర్జే చందన. సో స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవిత రంగులమయ.
1: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
2: చెప్పనులే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

Yes, welcome back. Meru Internet FM Rainbow 101.9 MHz. Zen Z. So, మన జీవితంలో ప్రతి ఒక్కరూ అసలు నిజాయితీగా ఉంటారా ఉండరా, మాక్సిమం ఉండరని అనుకుందాం. కొందరు మన ముందుకు ప్రేమగా ఉంటారు, వెనకాల చాలా డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని త్వరగా గుర్తించడం ఒక గొప్ప వరం. నిజంగా నిజమైన మనుషులు దూరమైతే చాలా బాధగా ఉంటుంది, కానీ నకిలీ మనుషులు మన జీవితంలో కొనసాగడం ఇంకా పెద్ద నష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరు నిజంగా మన కోసం ఉన్నారో తెలుసుకోవడం జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం. ఎలా తెలుసుకోవాలి అంటే, ఇట్స్ లైక్ వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ వాళ్ళ కోసమే మనం చేయాలి తప్ప, మన కోసం వాళ్ళు ఏదైనా చేయాల్సి వస్తే దాని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చూస్తుంటారు. తెలియకుండానే మనల్ని అందరిలో క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మన లైఫ్ అంత ప్రొటెక్టివ్గా ఉంటుంది. మనం అందరం మన వాళ్ళే అనుకుంటాం, జస్ట్ చిల్, అందరూ మన వాళ్ళే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ మధ్యలో ఎవరైనా క్రిటిసైజ్ చేయడం చాలా ఫ్యాషన్ అయిపోయింది చాలామందికి. అంటే ఎంత క్రిటిసైజ్ చేసినా నువ్వు ఏం అనుకోవద్దు, దట్స్ అట్లా ఫ్రెండ్లీ అనిపిస్తుంది. ఆ క్రిటిసిజమే ఒక్కొక్కసారి చాలామంది ప్రాణాలు తీసుకునేలాగా కూడా ఉంటుంది ఆ క్రిటిసిజం అన్నమాట. సో ఇట్లా చెప్తుంటేనే పదాలు రోల్ అవుతున్నాయి, అలా జరుగుతుంది క్రిటిసిజం. సో అలా ఎవరైనా మనల్ని కావాలనే ఇలా చేస్తున్నప్పుడు వాటిని గుర్తించి వాళ్ళకి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఏమంటారు, వింటూనే ఉండండి FM Rainbow 101.9 MHz. జెన్ జీ.

ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బొద్దుకంగా 6 గంటలు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.
2: మరవకుండ్రుల్లా

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్ జీ. సో గ్లో అప్ వెనకాల అసలు ఎంతమంది మీ గ్లో అప్ వెనకాల ఉన్నామంటే, అసలు ఈ ప్రోడక్ట్ చూస్తే ఇంత గ్లో అవుతాము, ఆ ప్రోడక్ట్ వాడితే ఇంత గ్లో అవుతాము. స్కిన్ కేర్ అంటే విచిత్రంగా ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడు స్కిన్ కేర్ అనే పదం వినని అబ్బాయిలు కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ కూడా స్కిన్ కేర్ని వాడుతున్నారు. దట్స్ అ గుడ్ సైన్. అంటే చర్మం అనేది పక్క వాళ్ళకి చూపించుకోవడానికి కాకపోయినా కూడా, మనం మన చర్మాన్ని హ్యాపీగా కాపాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటాం. సో గ్లో అప్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమేనా? అస్సలు కాదు. నిజమైన గ్లో అప్ అంటే మన ఆలోచనల్లో, మన అలవాట్లలో, మన ప్రవర్తనలో కనిపించాలి. నిన్నటి మనకంటే ఈరోజు మనం మెరుగ్గా ఉండాలి. మరింత ప్రశాంతంగా, మరింత ధైర్యంగా, మరింత పాజిటివ్గా మారడం, అదే అసలైన గ్లో అప్ అంటున్నారు. నిజంగానే, అంటే నిన్నటి కంటే మనం ఈరోజు బెటర్ అవ్వక్కర్లేదు. కొన్ని ఒక్క యాక్సెప్ట్లోనైనా మనం బెటర్ అవ్వాలి. అది ఏంటి, జస్ట్ ప్రశాంతంగా ఉంటున్నామా, లేదా ఇంకేదైనా ఒక దాంట్లో మనం ధైర్యాన్ని పెంచుకుంటున్నామా, లేదా నిన్నటికంటే ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉన్నామా. మన స్టెప్స్ అనేవి టువర్డ్స్ అటు ఉండాలి తప్పించి మన ప్రశాంతతను కోల్పోయేలాగా, అట్లా ఇంకా మన జీవితాన్ని రోయిన్ చేసుకునేలాగా మన స్టెప్స్ ఉండొద్దు. అలా ఉన్నప్పుడే అసలైన గ్లో అప్ అంటున్నారు. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్ జీ.
1: గుజుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి.

0: అమ్మాయి 1800 చిన్న కోడలు 48 నీళ్ళు వోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
0: వాళ్ళ మొగుల్ని వదిలేశారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ జెన్జీ. ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోటో తీసుకోవడం ఇస్ మ్యాండేటరీ. ఎవరిని కలిసినా, కొత్త ప్లేస్కి వెళ్ళినా, లేదా రోజు స్నాప్ పెట్టండి చాలామంది మీ పడుకోము. సో అట్లా మెమరీస్గా ఆ ఫొటోస్ తీసుకోవడం చాలా ఇష్టం అందరికీ. అలాగే సో కొత్త కొత్తగా ఫొటోస్ తీసుకోవాలంటే పాత ఫొటోస్ అన్నిటినీ డిలీట్ చేయడము లేదా ట్రాన్స్ఫర్ చేయడం మ్యాక్సిమం డిలీటే చేయాల్సి వస్తుంది కదా. సరే, అట్లాగే మన ఫొటోస్ని వీడియోస్ని డిలీట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే కొత్త ఫొటోస్కి

కొత్తదనానికి స్థలం కావాలి కాబట్టి. అలాగే మనసులో కూడా బాధలు, పాత జ్ఞాపకాలు, నెగిటివ్ ఆలోచనలు నిల్వ అవుతూనే ఉంటాయి. వాటిని కూడా విడిచిపెట్టాలి. అప్పుడే కొత్త ఆశలు, కొత్త ఆనందాలు మన జీవితంలోకి వస్తాయి. ఒక కొత్త హోప్తో మనం ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. సో అది ఎప్పుడూ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో ఉన్న బాధలనే కాదు, కొత్త ఎక్స్పీరియన్సెస్ కూడా చేస్తూ ఉండాలి. వాటిని తొలగించి వాటి ప్లేస్లో కొత్త అనుభూతులని రీప్లేస్ చేయాలి. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ. మన జెన్జీస్ కోసమే ఒక అద్భుతమైన షో. ఇంకా మాట్లాడేసుకుందాం పాటు తర్వాత. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్నారు.

Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్ జెన్ జీ. యాక్చువల్లీ చాలా వరకు మనం ఏం చేస్తామంటే నచ్చో నచ్చకో ఎదుటి వాళ్ళ భారాన్ని మనం మోస్తుంటాం. ఇట్స్ లైక్ మనం గట్టిగా అరచి చెప్పాలనుకుంటాం నేను ఇది కాదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం మనం ఏంటి, మన సక్సెస్ని వినిపించాలనుకుంటాం వాళ్ళకి. కానీ నాకేమనిపించిందంటే నిజంగా మన సక్సెస్ని వినిపించక్కర్లేదేమో. అంటే ఒక్కొక్కసారి మన సక్సెస్ వచ్చే ప్రాసెస్లో ఆ క్రిటిసిజంని తీసుకోలేకపోతుంటాం, ఎదుటి వాళ్ళ మాటల్ని మనము అస్సలు తీసుకోలేకపోతుంటాం కదా. అప్పుడు మనకేమనిపిస్తుంది, అసలు వీళ్ళకి గట్టిగా చెప్పాలి నేనేంటో అని అనిపిస్తుంది. కానీ నిజంగా మన సక్సెస్ సాధించిన రోజు మన సక్సెసే వాళ్ళకి చెప్తుంది. సో వాళ్ళ మాటల్ని మనసుకి తీసుకోకుండా మన సక్సెస్ వైపు మనం అడుగులు వేయడమే అంతే. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్ వెల్కమ్. అందరం ఎదురు చూస్తున్నటువంటి, అందరికి ఇష్టమైనటువంటి షో హలో రెయిన్బోకి స్వాగతం, సుస్వాగతం. ఎస్, కొంచెం అలా మంచిగా అంటే మనందరికి ఇష్టమైన షో కాబట్టి అలా ఇంటర్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాను అనమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, జీవితంలో మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తే మీరు ఏ నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు? అంటే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, వీళ్ళు చేసుకున్నా, ఇది కాదు. నార్మల్గా జెన్యున్గా అవసరమయ్యే ఒక నిర్ణయం ఏది అంటే, సంభవ కొంతమందికి ఒక జాబ్ వస్తుంది, దాన్ని వద్దనుకొని ఏం చేస్తాంలే అని అనుకుని వేరే ట్రాక్లోకి వచ్చిండు ఉంటాం. అప్పుడు జీతాంతం రిగ్రెట్ అవుతూ ఉంటాం, ఒక మంచి అవకాశాన్ని మిస్ అయినట్టు. అలా మీరు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వస్తే ఆ అవకాశాన్ని తీసుకుంటారా, తీసుకోరా? సో అలా మీకే గనక జీవితంలో మళ్ళీ ఒక అవకాశం వస్తే మీరు ఏ నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు? సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323003.

0: Rainbow 101.9. ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు హెల్లో రెయిన్బో. సో ఈరోజు నేను చెప్పినటువంటి టాపిక్ ఏంటంటే, జీవితంలో మీకే గనక మళ్ళీ ఒక అవకాశం వస్తే మీరు తీసుకున్న ఏ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చాలనుకుంటున్నారు అని. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రమణయ్య గారు చెప్పండి.
1: చందనాతో మాట్లాడుతున్నాము.
0: చెప్పండి సార్.
1: మళ్ళీ అవకాశం ఉంటే రాదమ్మా, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. అయితే నువ్వేమన్నా ఇవ్వగలిగితే ఇవ్వాల్సిందే. అంతేమ్మా, ఏమంటే నేను విద్వాన్ చదివి లెక్చరర్ గా పోవాలనుకుని ఎంతో ప్రయత్నం చేసిన, మధ్యలోనే నేను నాకు బ్రేక్ వచ్చింది, ఇంటికి పోయాను. నా బ్యాచ్ అంతా కూడా 7-8 మంది విద్వాన్ శిరోమణి చదివి సంస్కృత పండిట్లు, తెలుగు పండిట్లు అయిపోయినారు.
0: వాళ్ళు
1: కొంత వాళ్ళలో కొంతమంది ప్రవచనాలు కూడా చెప్తా ఉన్నారు. నాకు అటువంటి అవకాశాలు కూడా నాకు రాకపోయాను అనుకున్నా గానీ, అయితే నేను కూడా ప్రవచనాలు అన్ని వింటాను. నాకు తోచినంతగా ఏదో ఒకటి చెప్తాను, కొంచెం పాటలు పాడతాను, చేసుకుంటాను. ఆ విధంగా మంచి భక్తి రసభావంగా ఉంటాను. ఆ విధంగా ఛాన్స్ వస్తే నేను ఆ విధంగా భగవంతుడు ఛాన్స్ ఇస్తా. ఏమి, ఈ వచ్చే జన్మకే లేదు, ఈ జన్మకేం లేదు. ఒక 82 ఇయర్స్ అమ్మా, ఇంకేముంది తల్లి.
0: అదే జీవితం, మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ విద్వాన్ గా మారాలనుకుంటున్నారు, అంతేనా?
1: మళ్ళీ మారతా.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేర్.
1: చందనా కూడా అవకాశం ఇస్తే మారతా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో అదన్నమాట సంగతి, నిజంగా మనకే గనక ఇంకొక

0: అవకాశం వస్తే అలా తను విద్వాన్గా మారాలనుకున్నారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: శ్రీనివాసరావు
0: గారు చెప్పండి.
1: నాకు దాదాపు కొన్ని ఏళ్ళగా నేను మా పార్క్ మా ఇంటి దగ్గరే పార్క్ ఉంది, ఆ పార్క్ లో వెళ్తుంటాను. సో ఇవాళ కూడా వెళ్ళాను, రోజు 4 o'clock ఇస్తాను నా నా కార్యక్రమాలు ముగించుకొని 4:30, 4:45 కల్లా నేను మా పార్క్ లో ఉంటాను. ఏంటంటే నాకు వచ్చిన ప్రాబ్లం అంతా ఏమిటంటే సయాటిక్ పెయిన్ ఉంది. అసలు వాకింగ్ అసలు చేయలేను, అంటే ఒక 400 meters వరకే నడవగలుగుతాను, దాని తర్వాత ఆయాసం అది అన్ని వచ్చేస్తాయి. అంటే కొంచెం పెద్దగా అయిపోయాం కాబట్టి ఇంతకుముందు అంటే పరిగెత్తాం అన్ని చేసాం కానీ ఇప్పుడు అది ఆ క్వశ్చన్ రావడం లేదు. సో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మార్చుకొని వచ్చేసరికి నిర్ణయంలో ఏమిటో ఎలాంటి మార్పు రావాలంటే ఒలింపిక్ లో పార్టిసిపేషన్ చేసేటువంటి నాకు ఇది రావాలి, శరీరంలో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ విధంగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నానమ్మా. అలా వస్తే దేవుడి దేవత మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను.
0: థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. అదే ప్రతి ఒక్కరం అనుకుంటాం మనకి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కానీ ఒక్కసారి హెల్త్ ప్రాబ్లం వస్తే కానీ తెలియదంట, మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఒకెత్తు, హెల్త్ ప్రాబ్లం ఒక్కటి ఒకెత్తు. సో మన హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది. ఏమంటారు? సో వింటూనే ఉండండి, మళ్ళీ ఒక సాంగ్ తీసుకుందాం, మళ్ళీ కాలర్స్తో మాట్లాడేసేద్దాం.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. సో మన టాపిక్ ఏంటి, జీవితంలో మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తే మీరు ఏ నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323481, 0402970471. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ అండి. ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోల్పెట్టి మెహర్ బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఎస్ సార్, చెప్పండి.
1: లేకపోతే మీ ట్రాఫిక్ అయితే చాలా బాగుందండి. మీ యాంకరింగ్ కూడా చాలా, మీరు నెమ్మదస్తురాలు, చాలా చాలా బాగుందండి మీ ట్రాఫిక్ కూడా.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
1: అయితే మేడం, నేను 10th క్లాస్ వరకు చదివాను మేడం. ఎన్సీసీ లో ప్రతిదీ కూడా ఫస్ట్ వచ్చాను మేడం. ఎన్సీసీ లో చాలా ఫస్ట్ వచ్చేవాడిని మేడం. స్విమ్మింగ్ లో ఫస్ట్ మేడం, రన్నింగ్ లో ఫస్ట్ మేడం. అయితే 10th క్లాస్ లో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను మేడం. అప్పట్లోను 10th క్లాస్ కూడా పాస్ అయ్యాక మా నాన్నగారు ఏమన్నారంటే, మనకు ఉద్యోగాలు వద్దు, తద్యోగాలు వద్దు, ఇంతటితో మానేవని వ్యాపారం చేయడం మొదలు పెట్టాం మేడం. నేనైతే మేడం మిలిటరీకి వెళ్ళాలని చాలా ఆశపడేవాడిని మేడం. మా సార్లు కూడా నేను మెహర్ బాబా, నేను ఎలాగైనా సరే మిలిటరీలోకి పంపించే బాధ్యత మాదని చెప్పారు మేడం. అయితే ఆ అవకాశం, ఈ జీవితంలో మళ్ళీ అవకాశం అంటున్నారు చూడు మేడం. ఆ అవకాశం వస్తే మళ్ళా దేశానికి సేవ చేయాలి, మిలిటరీకి వెళ్ళాలని మేడం.
0: వండర్ఫుల్ అండి, వండర్ఫుల్.
1: వండర్ఫుల్
0: అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: థ్యాంక్
0: యూ, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, నిజంగా ఒక్క అవకాశం వస్తే అది నెరవేర్చుకుంటామని. సో మరొకరు కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో, హలో.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, నేను ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
2: నేను ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా పెంచుకుందాం అనుకుంటున్నాను.
0: ఓకే.
2: ఎందుకనంటే అయితే మా మన ఫోన్ లో కూడా శ్రోతలు వస్తుంటారు, రమణయ్య గారు, శ్రీనివాసరావు గారు, కానీ వీళ్ళు ఫోన్ లోనే మొహాలు చూడటం లేదు. అలాంటి వాళ్ళంటే వాళ్ళతో పెద్ద బాధతోని ఫ్రెండ్స్ సర్కిల్ చేసి నాలుగు ముచ్చట్లు పెట్టుకుంటే హాయిగా జీవితం గడిచిపోతుంది అది నేను అనుకుంటున్నాను. నా కోరిక ఎప్పుడు తీరుతుందో మరి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చేంజ్ కావాలనిపిస్తుంది. ఇంకా మీ థాట్స్ నాతో షేర్ చేసుకోండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవిత రంగులమయం.

0: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. సో మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు, జీవితంలో మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తే మీరు ఏ నిర్ణయాన్ని మార్చాలనుకుంటున్నారు. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. సో చాలామందికి కరెంట్ లైఫ్లో కొన్ని రిగ్రెట్స్ ఫీల్ అవుతుంటాం, అరే నిజంగా నేను ఆ రోజు ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంటే ఈరోజు వేరే లెవెల్లో ఉండేవాడిని అని అనుకుంటేవారు. సో అలా మీకు చేజారిపోయిన అవకాశాన్ని చేజిక్కించుకుంటారా, ఏం చేస్తారు అనే దాని గురించి నాతో షేర్ చేసుకొని వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: Yes.
1: నా పేరు సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి కొంపల్లి.
0: యా చెప్పండి.
1: యా అంటే డిసిషన్ ఏది మళ్ళీ మార్చుకోవాలని అడిగారు కదా
0: క్వశ్చన్. అవును.
1: సో నా పెళ్లి విధానాన్ని మళ్ళీ ఒకసారి మార్చాలని చెప్పి.
0: వావ్, ఇప్పుడున్న ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ చేసుకోవాలనుకుంటున్నారా?
1: కాదు, సాంప్రదాయబద్ధంగానే చేసుకోవాలనుకుంటున్నాను.
0: ఓకే.
1: అంటే ఎంతో ఇష్టంగా చేసుకున్నాము పెళ్లి, కానీ పెళ్లిలో చాలా అంటే పెళ్లి అయిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ విషయంలో రిగ్రెట్ అవ్వలేదు, కానీ పెళ్లి జరిగిన విధానమే రిగ్రెట్ అయ్యాము ఇప్పుడు వరకు చాలా సార్లు కూడా. ఎందుకంటే అప్పుడు అంటే నైట్ మిడ్ నైట్ 4 o'clock కి మ్యారేజ్ అనమాట. సో అప్పటికి బంధువులు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ అప్పుడున్న డిస్టర్బెన్సెస్, డిస్కషన్స్ ఇవన్నీ చాలా బాధ పెట్టాయి అనమాట మాకు.
0: అవన్నీ
1: మర్చిపోయి మళ్ళీ అంటే పెళ్లి

0: అనేది జీవితంలో ఒక హ్యాపీ మూమెంట్ అంటారు కదా,
1: యా యా
0: హ్యాపీ మూమెంట్ మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలని చెప్పేసి కోరిక.
1: సీరియస్లీ చాలా మందికి అప్పుడులో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ అంత అవేర్నెస్ లేదు మాకు, సో ఇప్పుడైతే చాలా బాగా చేసుకుంటాం అన్న రిగ్రెట్ చాలా మందికి ఉంది అసలు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఉంటుంది, వేరే అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి ఇలా అయింది కదా అసలు ఇలా చేసుకుంటుంటే బాగుండేది అని చాలా మందికి అనిపిస్తుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో అదన్నమాట సంగతి, చాలామందికి ఇప్పుడు అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా ప్లానింగ్తో ఉంటున్నారు, ఎక్కడ డెకరేషన్ చేయించాలి, ఏ కెమెరామ్యాన్తో మాట్లాడాలి, అట్లా వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ అన్నీ కూడా అవేర్ ఉంటున్నారు కదా. అప్పుడు పెళ్ళి చేసుకున్న వాళ్ళు చాలామంది అలా లేరు, సో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న అది జ్ఞాపకం కావాలి జీవితాంతం అని అనుకుంటున్నారు. సరే, వండర్ఫుల్ థాట్. అసలు వింటూ ఉండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో. సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్, జీవితంలో మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తే మీరు ఏ నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323484821, 0402970 4715. మీరు నాకు కాల్ చేసి మీ అభిప్రాయాల్ని షేర్ చేసుకోవచ్చు. ఎస్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కార్లో మేము ఎఫ్ఎం వింటున్నాము.
0: ఓకే అండి.
1: మీ వాయిస్ కూడా బాగుందండి, సరదా మాట్లాడాలనిపిస్తే చేస్తాం.
0: మీ పేరు?
1: మహేంద్ర నా పేరు.
0: ఓకే చెప్పండి.
1: ఇంతకు ముందు మేము స్కూల్ డేస్ నుంచి కాల్ డేస్ నుంచి అనుకున్నాను, తను అటు ఇటు చేసి చదివిన దానికి ఇప్పుడు చేసే దానికి సంబంధం లేకుండా అయిపోయింది. అప్పుడు ఏదో బీటెక్ చేసాము, ఇంజనీరింగ్ అవుదామని. ఇప్పుడు అటు ఇటు కాకుండా సేల్స్ దాంట్లో జాబ్ చేస్తున్నాము, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. మోడల్ అవుదాం అనుకున్నాము, సాఫ్ట్ ఫిల్మ్ తీసాము, అటు సైడ్ వెళ్దాం అనుకున్నా సరే అటు వర్కౌట్ అవ్వట్లేదు. అసలు ఏం చేయాలి, ఇంకా చేసిన దానికి ఇప్పుడు మేము చేసేదానికి అసలు మీకు ఫోన్ చేసేదానికి సంబంధం లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుంచి వింటున్నాం మీది.
0: ఓకే ఫైన్ ఫైన్ అండి. సో ఏది మార్చుకోవాలనుకుంటున్నా నిజంగా, అంటే ఇంజనీరింగ్ చేయకుండా ఉండాల్సింది అనుకుంటున్నారా?
1: ఇంజనీరింగ్ చేయకుండా ఉండి నేను ఆ లాక్డౌన్ నుంచి టిక్ టాక్ వీడియోస్ చేసుకుని వాడికి నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడని అనిపించింది.
0: ఓకే మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో అలా మన అంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ కంటెంట్ క్రియేషన్ ఈజ్ లైక్ క్రేజీగా అనిపిస్తుంది, కానీ అది కూడా అంత ఈజీ ఏం కాదు అని చాలామంది దగ్గర వింటున్నాం. సో ఎనీహో, మనకి నిజంగానే కొంచెం గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఉండేమో ఆ డేస్లో అనిపించింది. సో నెక్స్ట్ కాలర్ మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? సారీ కట్టేపోయినట్టుంది. సో అదనమాట, మీరు ఇలా నాతో షేర్ చేసుకోవచ్చు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో.

0: Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello Rainbow. So, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం జీవితంలో మీకు మళ్ళీ ఒక అవకాశం వస్తే ఏది నిర్ణయాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు అనేసి. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం మేడం గారికి.
1: ఎస్ అండి, చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఓ, కే రమేష్ గారు, చెప్పండి.
2: కే రమేష్ ఉస్మాన్ మేడం.
1: యా, చెప్పండి.
2: మళ్ళీ నాకు ఛాన్స్ వచ్చిందంటే రాజకీయంలో రాజకీయం నాయకుడు కావాలని నాకు చాలా కోరిక.
1: ఓకే,
2: చాలా మంచి అనుకుంటున్నాను అనమాట, కాలేదు అనమాట. అది కావాలని నాకు ఛాన్స్ దొరికిందని నేను రాజకీయ నాయకుడు అయిపోవాలని అనుకుంటాను.
1: ఓ, నైస్ నైస్ నైస్ అండి. సో అట్లా అన్నమాట, మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంది. మళ్ళీ కనుక ఒక అవకాశం వస్తే ఆ డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటూనే ఉంటాం. సో వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

में पार्टी है।

ఎడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, ఎడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, దెయ్యముతో కయ్యాన్ని

0: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో. సో ఈరోజు నేను ఇచ్చిన టాపిక్ ఏంటంటే, జీవితంలో మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తే మీరు ఏ నిర్ణయాన్ని మార్చాలనుకుంటున్నారు అనేసి మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. చాలామందికి చాలా నిర్ణయాలని మార్చాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను తెలిసిన వాళ్ళనమాట, అతను చాలా కష్టపడి మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే, వాళ్ళ అమ్మతో అంతగా స్పెండ్ చేయలేకపోయాడు. కానీ ఎగ్జాక్ట్గా తన జాబ్ వచ్చిన 1 మంత్ లోపే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఎంత బాధపడ్డాడంటే, ఈ సక్సెస్ జర్నీలో మా అమ్మతో కాస్త టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సో అలా చాలా మార్చాలనుకుంటున్నారు. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు శ్రీవిద్య అండి.
0: ఓకే, చెప్పండి.
1: నేను యాక్చువల్గా ఒక కంపెనీ పేరేంది కానీ ఒక ఇన్స్టిట్యూట్ లో అడ్మిన్ ఆఫీస్ మేడం.
0: ఓకే.
1: సో అవుట్ ఆఫ్ కట్టేసి ఎవరు అమ్మాయి జాబ్ లేదంటే, అంటే అప్పుడే బాబు పుట్టాడు. సరే, అవుట్ ఆఫ్ కట్టేసి
0: కొంచెం ఎఫ్ఎం కి దూరం గారారా, వినిపిస్తుంటుంది. ఎస్, చెప్పండి. మీరు ఎఫ్ఎం వినకుండా కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి.
1: ఓకే, ఇప్పుడండి?
0: ఓకే, ఫైన్, చెప్పండి.
1: సరే, అవుట్ ఆఫ్ కట్టేసి జాబ్ లో జాయిన్ చేసుకున్నాం మేము. ఏదో వేకెన్సీ వస్తే చెప్పాను.
0: ఓకే.
1: సో అమ్మాయి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి షీ స్టార్టెడ్ ప్లేయింగ్ పాలిటిక్స్.
0: ఓకే.
1: మా ఆఫీస్ లోనే ఒక 5 టీమ్ చేసింది.
0: ఓకే.
1: సో ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. లేకపోతే ఈ పార్టీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాల్సిందాన్ని.
0: ఓకే ఓకే.
1: ఐ హావ్ పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ టు రీచ్ టు ద ప్లేస్.
0: ఓకే ఓకే.
1: బట్ డైరెక్టర్ తో కొంచెం క్లోజ్ కాంటాక్ట్ ఉండటం వల్ల ఐ కుడెంట్ మై హార్డ్ వర్క్ కుడెంట్ బి ప్రూవ్డ్ అన్నమాట.
0: ఓకే ఓకే.
1: ఆ పని చేయకుండా ఉండుంటే, అంటే నేనంటే పర్వాలేదు, ఆల్రెడీ సెటిల్ అయిపోయాను. మిగిలిన వాళ్ళు ఎవరినైతే తీసేసిండో వాళ్ళ కొంచెం సర్వైవల్ కష్టమైంది తర్వాత. అంటే ఈఎంఐ సభ్యులు ఉంటాయి కదండి. సో ఐ రిగ్రెట్.
0: ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ అండి. యా, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మనం కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరిని ట్రస్ట్ చేయాలో, ఎవరిని ట్రస్ట్ చేయకూడదో కూడా అర్థం అవ్వదు. సో అలా జరుగుతుంటాయి. సో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో.

0: Rainbow 101.9. ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ మేడం, నేను నరసింహారెడ్డి, ప్రేమాతిపేట నుండి మేడం.
0: ఓకే అండి, చెప్పండి.
1: ఏంటంటే మేడం, ఖోఖో, కబడ్డీ, ఇంకోటి క్రికెట్ మేడం.
0: ఓకే,
1: ఆడినను చాలా టీంలతో గెలిచింది మేడం. కబడ్డీ మాత్రం ఒక టీమ్ తోని 11 సార్లు ఓడిపోయాను మేడం.
0: ఓకే,
1: గెలవలేకపోయాను అన్నమాట. కెప్టెన్ ఉన్నట్టు నేను.
0: ఓకే ఓకే,
1: అయితే మళ్ళీ నాకు ఇప్పుడు ఛాన్స్ గిట్ వస్తే ఒక వేద ఆ టీమ్ ని ఓడించాలనుకున్నాను మేడం.
0: నైస్ స్పిరిట్ అండి. Yes, yes.
1: Nice. Thank you, madam.
0: Thank you, అండి. Thank you so much. కానీ చాలా డ్రీమ్స్ మనకి అలా ఉండిపోతాయి కదా, అవి చిన్నవో పెద్దవో ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి మనం సాధించాలనుకుంటాం. ఆ స్టేజ్ దాటిన తర్వాత కూడా మన మనసు మాత్రం అక్కడే ఉండిపోతుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మేడం, రామాచారపురం విజయనగర్ కాలనీ మాట్లాడుతున్నామా.
0: చెప్పండి.

0: నాకంతా చెస్ కబడ్ అంటే బలిష్టం అమ్మా.
1: ఓకే,
0: అయితే నేను ఎట్లుంటది అంటే మాకు నాకు కొంచెం అప్పుడు హై స్కూల్ కాలేజ్ మెలకని ఉండేది అనమాట.
1: ఆ
0: స్కూల్ మెలకల వల్ల ఏమైందంటే నేను కబడ్డీలో ఒకసారి ఓడిపోయాను అనుకోండి, రెండోసారి మూడోసారి గెలుపు నాది అనుకోండి, ఎందుకంటే ఒక్కోసారి మెల్లకన్ను ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కన్ను అని ఇటు పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కబడ్డీ పట్టుకుంటారు అనమాట. అట్లండి, రెండోసారి ప్రయత్నం చేస్తానండి. అయితే ఒకసారి నేను నాకు ఒకటి ఎట్టుంటది అంటే ఎవరైనా ఓడిపోయాను అనుకోండి హై స్కూల్ కాలేజ్ అప్పుడు ఏం చెప్పు నన్ను ఓడగొట్టి అని బుక్స్ మొత్తం అయన్ చేస్తానండి. అది నన్ను ఓడగొట్టి తర్వాత ఇచ్చేస్తానమ్మా, ఇచ్చేస్తే నెంబర్ వన్ అమ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇందాకే అనుకున్నాం కదా, చాలా డ్రీమ్స్ ఉంటాయి మనకి, చిన్నవో పెద్దవో వాటిని నెరవేర్చుకోవాలి అనుకుంటాం. మనకు కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? సార్ చెప్పండి.
2: అక్కడ కథక్ డాన్స్ నేర్చుకుంటుంది, 3 ఇయర్స్ చేసాం. అయితే అది ఇప్పుడు ఒకవేళ ఉంటేనే మొత్తం నేర్చుకొని మొత్తం ప్రపంచం మొత్తం తిరగాలని ఉంటుంది. ఫ్రెండ్స్ వైర్ అప్పుడు చేసిన వాళ్ళు అందరు ఆ సాగర సంఘం సినిమా షూటింగ్ రోజు కూడా అక్కడ కూడా ఉన్నాం మేము.
1: నైస్ అండి,
2: అందులో ఒకటి ఉంటది చిన్నది. అప్పుడు చిన్న తనంలో కూడా ఇక ఉద్యోగం వచ్చింది, ఇక పోలీసులు అయిపోయినా అర్థం ఉండిపోయినాం మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
2: వెల్కమ్.
1: సో అదన్నమాట సంగతి, చాలా మందికి చాలా డ్రీమ్స్ అన్ఫుల్ఫిల్డ్గా ఉండిపోయాయి అనమాట. అది చిన్నదైనా పెద్దదైనా ఆ స్టేజ్లో అదే మనకి గొప్ప అచీవ్మెంట్ లాగా కనిపించేది, అదే జీవితాంతం మనకి ఆ మెమరీస్ అనేవి అలాగే ఉండిపోతాయి. ఏమంటారు, నిజంగా ఒక చిన్న అవకాశం ఇస్తే అందరికీ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ముందుకు తీసుకోవాలని అనిపిస్తుంది. నిజంగా ఏజ్ డజంట్ మ్యాటర్ అండి, నిజంగా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఆనందం కోసమైనా మనం చేయొచ్చు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మరొక కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఎస్ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యా చెప్పండి. ఓకే లావణ్య గారు చెప్పండి.
3: నాకు చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలి అని ఉంటుండే.
1: ఓకే ఓకే.
3: ఇక్కడ షూటింగ్ అయితే చిన్నప్పుడు అక్కడ వెళ్ళి నిల్చుండేదాన్ని ముందుకి, అది అట్లనే ఉండిపోయింది. కానీ మా అబ్బాయి 2 సినిమాల్లో నటించిండు, అది కొంచెం హాయిగా ఉంది.
1: ఓకే అండి, ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లావణ్య గారు. నిజంగా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వకుండా పక్క వాళ్ళలో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యి చూసి కూడా ఆనందించే వాళ్ళం ఎంతో మందిమో కదా నిజంగా. సో ఈ రోజుకి మన హలో రెయిన్బోకి బై బై చెప్పేసి టైం వచ్చేసింది. సో 8 o'clockకి మనకి న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

పంటల ముఖ్య అంశాలు. 2026-27 మార్కెటింగ్ సీజన్ కను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. 2025-26 రబీ సీజన్లో ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. కనీస మద్దతు ధర కింద 4,520 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే ఇటీవలి స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 పరీక్ష ఈవేళ 293 పరీక్షా కేంద్రాల్లో జరిగింది. 106,439 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 98,028 మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్టంలో ఈవేళ జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఉదయం జరిగిన మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 92.25% మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 87.59% మంది హాజరయ్యారు. పదో తరగతి ఇంటర్ మొదటి 2 సంవత్సరం ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన బీసీ గురుకుల, బీసీ హాస్టల్ విద్యార్థులకు రేపు బంజారాహిల్స్లోని కుమ్మరంపీ ఆదివాసీ భవన్లో ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. విద్యార్థుల సమగ్ర అభివృద్దికి క్రీడలను చదువుతో సమన్వయం చేయడం అత్యంత అవసరమని మాజీ డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. విద్యా వారోత్సవాల భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ వెల్బీయింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 16 తేదీన జాబ్ మేళా నిర్వహిస్తారు. 15 సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం పల్లె పాటల పండుగ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర రీజనల్ ఛానల్ మేనేజర్ భానుతు హరిసింగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువులు అంతర్రాష్ట రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9, musically yours.
1: Yes, welcome. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. తెలంగాణ, మన తెలంగాణ చరిత్రను చాటి చెప్పడానికి ఒక స్పెషల్ షోని డిజైన్ చేసుకున్నాం మనం అందరం, దట్ ఈజ్ తెలంగాణ. సో ఒక అద్భుతమైన కట్టడం గురించి ఈరోజు మనం తెలంగాణ షోలో మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్, చాలా చాలా మంచి విషయాలు చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

Rainbow 101.9. Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఒక రాతి కట్టడం 800 సంవత్సరాల చరిత్ర, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కళా వైభవం, ఇదే రామప్ప దేవాలయం. తెలంగాణలో ములుగు జిల్లాలో పాలంపేట గ్రామంలో వెలిసిన రామప్ప దేవాలయం మన సంస్కృతి చరిత్ర, శిల్పకళలకు ప్రతీకగా నిలిచింది. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదండి, మన పూర్వీకులకు అద్భుతమైన సృజనాత్మతకు చిరస్మరణీయంగా ఇదొక సాక్ష్యంగా నిలిచిందన్నమాట. రామలింగేశ్వర స్వామికి అంకితమైన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగానే తెలంగాణకి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అప్పట్లో రాజులు కేవలం రాజ్యాన్నే పాలించలేదు, అక్కడి కళను, సంస్కృతిని, చరిత్రను కూడా నిర్మించారు. 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం వారి కళా ప్రేమకు ఒక అద్దం పడుతుందని చెప్పచ్చు. రేచర్ల రుద్రుడు అనే సేనాధిపతి ఈ నిర్మాణాన్ని చేపట్టాడు. అప్పటి శిల్పులు తమ ప్రతిభను రాతిపై చెక్కి శాశ్వతంగా వాళ్ళ ప్రతిభ

నిలిపారన్నమాట. రామప్ప దేవాలయం అంటే కాకతీయుల వైభవానికి సజీవ నిదర్శనం. ఇంకా రామప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం తెలంగాణ వైభవంలో, తెలంగాణలో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణం. రామప్ప దేవాలయం, పచ్చని చెట్లు, ప్రశాంతమైన చెరువు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య రామప్ప దేవాలయం ఎంతో అందంగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అసలు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. మనకి చరిత్రను కేవలం చదవడం కాదు, ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం మనకు అక్కడ లభిస్తుంది. రామప్ప దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రత్యేక ఇటుకలు చాలా తేలికగా ఉంటాయి. ఈ సాంకేతికత వల్ల భూకంపాల ప్రభావాన్ని కూడా ఈ ఆలయం తట్టుకుంటుంది. శతాబ్దాలు గడిచినా ఈ దేవాలయం దృఢంగా నిలిచి ఉండటం మన పూర్వీకుల శాస్త్రీయ ఆలోచనకు గొప్ప నిదర్శనంగా కనిపిస్తుంది. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణం. మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అన్న.

ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. అక్కడ రామప్ప దేవాలయంలో నర్తకీ మనుల శిల్పాలు, వారి హావభావాలు, ఆభరణాల అందం చూస్తే అవి రాతితో చెక్కినవని నమ్మడం చాలా చాలా కష్టంగా ఉంటుందట. ప్రతి శిల్పం కళాకారుడి ప్రతిభను, ఓర్పును, సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది. 2021లో యునెస్కో రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది కేవలం ఒక గుర్తింపు కాదు, మన సంస్కృతి ప్రపంచ స్థాయిలో ఎంత గొప్పదో తెలిపిన ఘనత. అది మన తెలంగాణ ఘనత, మన రామప్ప దేవాలయం ఘనత. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం రామప్ప దేవాలయం గురించి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ. స్టే ట్యూన్డ్.

101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. తెలంగాణ భక్తి ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది, కళ ఉన్న చోట ఆనందం ఉంటుంది. రామప్పలో రెండు కలుస్తాయి. ఈ దేవాలయం ఆధ్యాత్మికత, చరిత్ర, కళల సమ్మేళనం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి భక్తితో పాటు మనసుకు నచ్చే, హాయినిచ్చే అనుభూతి కలుగుతుంది. కాలం మారచ్చు, రాజ్యాలు మారచ్చు, కానీ నిజమైన కళ శాశ్వతం. రామప్ప దేవాలయం తెలంగాణ ప్రజల గర్వకారణం. మన పూర్వీకుల ప్రతిభ, శాస్త్రీయ దృష్టి, కళాప్రేమకు ఇది చిరస్మరణీయ గుర్తు. రామప్ప దేవాలయం అంటే రాతితో చెక్కిన తెలంగాణ చరిత్ర. వండర్ఫుల్ కదా, అది మన తెలంగాణ గొప్పతనం. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ అంద.

ఎస్ వెల్కమ్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ రిమ్ జిమ్ హైదరాబాద్. మనకు ఫనీ గారు మెసేజ్ చేశారు వాట్సాప్ నుంచి. ఈరోజు తన వైఫ్ ఇందు గారి బర్త్డేనట. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఇందు గారు. ఎస్, మనం జీవితం ఎంత బిజీగా మారిపోయిందంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు బాధ్యతలు, ఆలోచనలు, పరుగులు. కానీ ఈ పరుగులో మనల్ని మనం మర్చిపోద్దు. రోజులో కొద్దిసేపైనా మన కోసం కేటాయించుకోవాలి. మనసుకు నచ్చిన పని చేయాలి, ఎందుకంటే మనం సంతోషంగా ఉంటేనే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంచగలరు. ఏమంటారు? సో మన కోసం మనం టైం తీసుకుందాం, మనకు నచ్చిన పని చేద్దాం. వింటూ ఉండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రిమ్ జిమ్ హైదరాబాద్.

Brain Mode 101.9. ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ రిమ్ జిమ్ హైదరాబాద్. సో ఇదండి ఇవాళ మన జెన్జీ. హలో రెయిన్బో తెలంగాణ, ఇంకా రిమ్ జిమ్ హైదరాబాద్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అంతవరకు స్టే ట్యూన్. 9:30కి మనకి నయరంగ ఉంటుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ విత్ మీ ఆజే చందన, రెయిన్బోతో జీవితం రాంగులమయం.